పద్భ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ ధేనుం ధేనుం సబరదుఘాం సబరదుఘామి

ీం ఇంద్రాణేముపా ఉపహువయే భయే వరుణానీం వరుణానీం స్వస్తయే స్వస్తయ ఇతి స్వస్తయే అగ్నాయీం సోమపీతయే సోమపీతయ ఇతి సోమపీతయే మహీ ద్యౌః ద్యౌః పృథివీ పృథివీ చ చనః న ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం మిమిక్షతాం మిమిక్షతామితి మిమిక్షతాం విప్రతాన్నాః నోభరీమభిః భరీమభిరితి భరీమభిః తయోరిత ఇద్ఘృతవత్ ఘృతవత్పయాః ఘృతవదితి ఘృతవత్ పయో విప్రాః విప్రారిహంతి రిహంతి ధీతిభిః ధీతిభిరితి ధీతిభిః గంధర్వస్య ధ్రువే ధ్రువే పదే పద ఇతి పదే స్యోన పృథివీ పృథివీ భవా భవానృక్షరా అనృక్షరా నివేశనీ నివేశనీతి నివేశనీ యచ్ఛానః నశర్మ శర్మ సప్రథాః సప్రథ ఇతి సప్రథాః అతో దేవాః దేవా అవంతు అవంతు నః నోయతాః యతో విష్ణుః విష్ణుర్విచక్రమే విచక్రమ ఇతి విచక్రమే పృథివ్యాః సప్త సప్త ధామభిః ధామభిరితి ధామభిః ఇదం విష్ణుః విష్ణుర్వి విచక్రమే చక్రమే త్రేధా త్రేధాని నిదధే దధే పదం పదమితి పదం సమూఢమస్య సమూఢమితి సమ్మూఢం అస్య పాంసురే పాంసుర ఇతి పాంసురే త్రీణి పదా పదావి విచక్రమే చక్రమే విష్ణుః

ఆత్మసృజే నమః. ఓం విశ్వసృజే నమః. ఓం సర్గాయ నమః. ఓం కర్ణికారప్రియాయ నమః. ఓం కవయే నమః. ఓం శాఖాయ నమః. ఓం విశాఖాయ నమః. ఓం గోశాఖాయ శివాయ నమః. ఓం విషగణుత్తమాయ నమః. ఓం గంగాప్లవోదకాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం పుష్కలాయ నమః. ఓం స్థపతయే స్థిరాయ నమః. ఓం విజితాత్మనే నమః. ఓం విధేయాత్మనే నమః. ఓం భూతవాహనసారతయే నమః. ఓం సగణాయ నమః. ఓం గణకాయాయ నమః.

नमः, ओम कुमाराय नमः, ओम कुशलागमाय नमः, ओम हिरण्यवर्णाय ज्योतिष्मते नमः, ओम नानाभूतरताय नमः, ओम ध्वनये नमः, ओम आरोग्याय नमः, ओम नमनाध्यक्षाय नमः, ओम विश्वामित्राय नमः, ओम धनेश्वराय नमः, ओम ब्रह्मज्योतिषे नमः, ओम वसवे नमः, ओम धाम्ने नमः, ओम अनुत्तम महाज्योतिषे नमः, ओम मातामहाय नमः, ओम मातरिश्वने नमः, ओम नभस्वते नमः, ओम नागहारदृशे नमः, ओम पुलस्त्याय नमः, ओम पुलहाय नमः, ओम अगस्त्याय नमः, ओम धातुकर्ण्याय नमः, ओम पराशराय नमः, ओम निरावरण निर्वाराय नमः, ओम वैरंज्याय नमः, ओम विष्टरश्रवसे नमः, ओम आत्मभुवे नमः, ओम अनिरुद्धाय नमः, ओम अत्रये नमः, ओम ज्ञानमूर्तये नमः, ओम महायशसे नमः, ओम लोकवीराग्रण्ये नमः, ओम वीराय नमः, ओम चंडाय नमः, ओम सत्यपराक्रमाय नमः, ओम व्यालकल्पाय नमः, ओम महाकल्पाय नमः, ओम कल्पवृक्षाय नमः, ओम कलाधराय नमः, ओम अलंकरिष्णवे नमः, ओम अचलाय नमः, ओम रोचिष्णवे नमः, ओम विक्रमोन्नताय नमः, ओम आयुषे नमः, ओम शब्दपतये नमः, ओम वाग्मिने नमः, ओम प्लवनाय नमः, ओम शिखिसारथये नमः, ओम असंसृष्टाय नमः, ओम अतिथये नमः, ओम शत्रवे नमः, ओम प्रमाथिने नमः, ओम पादपासनाय नमः, ओम वसुश्रवसे नमः, ओम कव्यवाहाय नमः, ओम प्रतप्ताय नमः, ओम विश्वभोजनाय नमः, ओम जप्याय नमः, ओम जरादिशमनाय नमः, ओम लोहिताय तनूनपते नमः, ओम प्रषदश्वाय नमः, ओम नभोयोनये नमः, ओम सुप्रतीकाय नमः, ओम तमिस्रग्ने नमः, ओम निधागाय तपनाय नमः, ओम मेघभक्षाय नमः, ओम परपुरंजयाय नमः, ओम सुखानिलाय नमः, ओम सुनिष्पन्नाय नमः, ओम सुरभये शिशिरात्मकाय नमः, ओम वसंताय माधवाय नमः, ओम ग्रीष्माय नमः, ओम नभस्याय नमः, ओम बीजवाहनाय नमः, ओम अंगिरा गुरवे नमः, ओम आत्रेयाय नमः, ओम विमलाय नमः, ओम विश्वपावनाय नमः, ओम पावनाय नमः, ओम पुरजिते नमः, ओम शक्राय नमः, ओम त्रैविद्याय नमः, ओम नवावरणाय नमः, ओम मनोबुद्धये नमः, ओम अहंकाराय नमः, ओम क्षेत्रज्ञाय नमः, ओम क्षेत्रपालकाय नमः, ओम जमदग्नये नमः, ओम बलनिधये नमः, ओम विगालाय नमः, ओम विश्वगालवाय नमः, ओम अघोराय नमः, ओम अनुत्तराय नमः, ओम यज्ञाय नमः, ओम श्रेयसे नमः, ओम निःश्रेयसप्रदाय नमः, ओम शैलाय नमः, ओम गगनकुंदाभाय नमः, ओम दानवारये नमः, ओम अरिंदमाय नमः, ओम चामुंडाय नमः, ओम जनकाय नमः, ओम चारुनिश्शल्याय नमः, ओम लोकशल्यदृशे नमः, ओम चतुर्वेदाय नमः, ओम चतुर्भावाय नमः, ओम चतुराय नमः, ओम चतुराय नमः, ओम चतुरप्रियाय नमः, ओम आम्नायाय नमः, ओम समाम्नायाय नमः, ओम तीर्थदेवाय शिवालयाय नमः, ओम बहुरूपाय नमः, ओम महारूपाय नमः, ओम सर्वरूपाय नमः, ओम चराचराय नमः, ओम न्यायनिर्मायकाय नमः, ओम नेयाय नमः, ओम न्यायगम्याय नमः, ओम निरंजनाय नमः, ओम सहस्रमूर्ध्ने नमः, ओम देवेन्द्राय नमः, ओम सर्वशस्त्रप्रभञ्जनाय नमः, ओम मुंडिने नमः, ओम विरूपाय नमः, ओम विकृताय नमः, ओम दंडिने नमः, ओम नादिने नमः, ओम गुणोत्तमाय नमः, ओम पिंगलाक्षाय नमः, ओम बह्वक्षाय नमः, ओम नीलग्रीवाय नमः,
ओम निरामयाय नमः, ओम सहस्रभाहवे नमः, ओम सर्वेशाय नमः, ओम शरण्याय नमः, ओम सर्वलोकधृषे नमः, ओम पद्मासनाय नमः, ओम परम ज्योतिषे नमः, ओम पारंपर्य फलप्रदाय नमः, ओम पद्मगर्भाय नमः, ओम महागर्भाय नमः, ओम विश्वगर्भाय नमः, ओम विचक्षणाय नमः, ओम परावरज्ञाय नमः, ओम वरदाय नमः, ओम वरेण्याय नमः, ओम महास्वनाय नमः, ओम देवासुर गुरुदेवाय नमः, ओम देवासुर नमस्कृताय नमः, ओम देवासुर महामित्राय नमः, ओम देवासुर महेश्वराय नमः, ओम देवासुरेश्वराय नमः, ओम दिव्याय नमः, ओम देवासुर महाश्रयाय नमः, ओम देवदेवाय नमः, ओम अनयाय नमः, ओम अचिन्त्याय नमः, ओम देवतात्मने नमः, ओम आत्मसंभवाय नमः, ओम सद्याय नमः, ओम महासुरव्याधाय नमः, ओम देवसिंहाय नमः, ओम दिवाकराय नमः, ओम विभुधाग्रचराय श्रेष्ठाय नमः, ओम सर्वदेवोत्तमोत्तमाय नमः, ओम शिवज्ञानरताय नमः, ओम श्रीमते नमः, ओम श्रीकिश्रीपर्वतप्रियाय नमः, ओम वज्रहस्ताय नमः, ओम सिद्धखड्गाय नमः, ओम नरसिंहनिपातनाय नमः, ओम ब्रह्मचारिणे नमः, ओम लोकचारिणे नमः, ओम धर्मचारिणे नमः, ओम धनाधिपाय नमः, ओम नंदिने नमः, ओम नंदीश्वराय नमः, ओम अनंताय नमः, ओम नग्नव्रतधराय नमः, ओम शुचये नमः, ओम लिंगाध्यक्षाय नमः, ओम सुराध्यक्षाय नमः, ओम युगाध्यक्षाय नमः, ओम युगापहाय नमः, ओम स्वधाम्ने नमः, ओम स्वगताय नमः, ओम स्वर्घिणे नमः, ओम स्वराय नमः, ओम स्वरमयस्वनाय नमः, ओम बाणाध्यक्षाय नमः, ओम बीजकर्त्रे नमः, ओम कर्मकृते नमः, ओम धर्मसंभवाय नमः, ओम दंभाय नमः, ओम लोभाय नमः, ओम शंभवे नमः, ओम सर्वभूतमहेश्वराय नमः, ओम श्मशाननिलयाय नमः, ओम त्रयक्षाय नमः, ओम सेतवे नमः, ओम अप्रज्ञाकृतये नमः, ओम लोकोत्तरस्फुटालोकाय नमः, ओम त्रयंबकाय नमः, ओम नागभूषणाय नमः, ओम अंधकारये नमः, ओम मखद्वेषिणे नमः, ओम विष्णुकंधरपातनाय नमः, ओम हीनदोषाय नमः, ओम अक्षयगुणाय नमः, ओम दक्षारये नमः, ओम पूषदंतभिदे नमः, ओम पूर्णाय नमः, ओम पूरयित्रे नमः, ओम पुण्याय नमः, ओम सुकुमाराय नमः, ओम सुलोचनाय नमः, ओम सन्मार्गपाय नमः, ओम प्रियाय नमः, ओम धूर्ताय नमः, ओम पुण्यकीर्तये नमः, ओम अनामयाय नमः, ओम मनोजवाय नमः, ओम तीर्थकराय नमः, ओम जटिलाय नमः, ओम नियमेश्वराय नमः, ओम जीवितांतकराय नमः, ओम वसुरेतसे नमः, ओम वसुप्रदाय नमः, ओम सद्गतये नमः, ओम सिद्धिदाय नमः, ओम सिद्धये नमः, ओम सज्जातये नमः, ओम खलकंटकाय नमः, ओम कलाधराय नमः, ओम महाकालभूताय नमः, ओम सत्यपरायणाय नमः, ओम लोकलावण्यकर्त्रे नमः, ओम लोकोत्तरसुखालयाय नमः, ओम चंद्रसंजीवनाय नमः, ओम शास्त्रे नमः, ओम लोकग्राहाय नमः, ओम महाधिपाय नमः, ओम लोकबंधवे नमः, ओम लोकनाथाय नमः, ओम कृतज्ञाय नमः, ओम कृत्तिभूषिताय नमः, ओम अनपायाय नमः, ओम अक्षराय नमः, ओम कांताय नमः, ओम सर्वशस्त्रभृतांबराय नमः, ओम तेजोमयाय द्युतिधराय नमः, ओम लोकमानिने नमः, ओम गृणार्णवाय नमः, ओम शुचिस्मिताय नमः, ओम प्रसन्नात्मने नमः, ओम अजेयाय नमः, ओम दुरतिक्रमाय नमः, ओम ज्योतिर्मयाय नमः, ओम जगन्नाथाय नमः, ओम निराकाराय नमः, ओम जलेश्वराय नमः, ओम तुम्बवीणाय नमः, ओम महाकायाय नमः, ओम विशोकाय नमः, ओम शोकनाशनाय नमः, ओम त्रिलोकपाय नमः, ओम त्रिलोकेशाय नमः, ओम सर्वशुद्धये नमः,
ఓం అదోక్షజాయ నమః ఓం అవ్యక్తలక్షణాయ దేవాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం విశాంపతయే నమః ఓం వరశీలాయ నమః ఓం వరగుణాయ నమః ఓం సారాయమాణధరాయ నమః ఓం యమాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే ప్రజాల్పాలాయ నమః ఓం హంసాయ నమః ఓం హంసగతయే నమః ఓం వయాయ నమః ఓం వేధసే నమః ఓం విధాత్రే నమః ఓం ధాత్రే నమః ఓం స్రష్ట్రే నమః ఓం హర్త్రే నమః ఓం చతుర్ముఖాయ నమః ఓం కైలాసశిఖరవాసినే నమః ఓం సర్వావాసినే నమః ఓం సదాగతయే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం ద్రుహిణాయ నమః ఓం భూతపాలాయ నమః ఓం భూపతయే నమః ఓం సద్యోగినే నమః ఓం యోగ విద్యోగినే నమః ఓం వరదాయ నమః ఓం బ్రహ్మణప్రియాయ నమః ఓం దేవప్రియాయ నమః ఓం దేవనాథాయ నమః ఓం దేవకాయ నమః ఓం దేవచింతకాయ నమః ఓం విషమాక్షాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం వృషదాయ వృషవర్ధనాయ నమః ఓం నిర్మమాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం దర్పఘ్నే నమః ఓం దర్పదాయ నమః ఓం దృప్తాయ నమః ఓం సర్వార్థపరివర్తకాయ నమః ఓం సహస్రార్చయే నమః ఓం భూతిభూషాయ నమః ఓం స్నిగ్ధాకృతయే నమః ఓం అదక్షిణాయ నమః ఓం భూతభవ్యభవన్నాథాయ నమః ఓం విభవాయ నమః ఓం భూతినాశనాయ నమః ఓం అర్థాయ నమః ఓం అనర్థాయ నమః ఓం మహాకోశాయ నమః ఓం పరకార్యైకపండితాయ నమః ఓం నిష్కంటకాయ నమః ఓం కృతానందాయ నమః ఓం నిర్వ్యాజాయ వ్యాజమర్దనాయ నమః ఓం సత్వవతే నమః ఓం సాత్వికాయ నమః ఓం సత్యాయ నమః ఓం కృతస్నేహాయ నమః ఓం కృతాగమాయ నమః ఓం అకంపితాయ నమః ఓం గుణగ్రాహిణే నమః ఓం నైకాత్మనే నమః ఓం నైకకర్మకృతే నమః ఓం సుప్రీతాయ నమః ఓం సుఖదాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సుకరాయ నమః ఓం దక్షిణానిలయాయ నమః ఓం నందిస్కంధధరాయ నమః ఓం ధుర్యాయ నమః ఓం ప్రకటాయ నమః ఓం ప్రీతివర్ధనాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సర్వసహాయ నమః ఓం గోవిందాయ నమః ఓం సత్వవాహనాయ నమః ఓం అధృతాయ నమః ఓం స్వధృతాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం పూతమూర్తయే నమః ఓం యశోధనాయ నమః ఓం వారాహశృంగధృక్శృంగినే నమః ఓం బలవతే నమః ఓం ఏకనాయకాయ నమః ఓం శృతిప్రకాశాయ నమః ఓం శృతిమతే నమః ఓం ఏకబంధవే నమః ఓం అనేకధృషే నమః ఓం శ్రీవత్సల శివారంభాయ నమః ఓం శాంతభద్రాయ నమః ఓం సమాయేషసే నమః ఓం భూషయాయ నమః ఓం భూషణాయ నమః ఓం భూతయే నమః ఓం భూతికృతే నమః ఓం భూతభావనాయ నమః ఓం అకంపాయ నమః ఓం భక్తికాయాయ నమః ఓం కాలహానయే నమః ఓం కళావిభవే నమః ఓం సత్యవ్రతమహాత్యాగినే నమః ఓం నిత్యశాంతిపరాయణాయ నమః ఓం పరార్థవృత్తయే వరదాయ నమః ఓం విరక్తాయ నమః ఓం విశారదాయ నమః ఓం శుభదాయ నమః ఓం శుభకర్త్రే నమః ఓం శుభనామ్నే నమః ఓం స్వయం శుభాయ నమః ఓం అనర్థితాయ నమః ఓం గుణగ్రాహిణే నమః ఓం అకర్త్రే నమః ఓం కనకప్రభాయ నమః ఓం స్వభావభద్రాయ నమః ఓం మధ్యస్థాయ నమః ఓం శత్రుఘ్నాయ నమః ఓం విఘ్ననాశనాయ నమః ఓం శిఖండినే నమః ఓం కవచినే నమః ఓం శూలినే నమః ఓం జటినే నమః ఓం ముండినే నమః ఓం కుండలినే నమః ఓం అమృత్యవే నమః ఓం సర్వదృశే సింహాయ నమః ఓం తేజోరాశయే మహామణయే నమః ఓం అసంఖ్యేయాయ నమః ఓం అప్రమేయాత్మనే నమః ఓం వీర్యవతే నమః ఓం వీర్యకోవిదాయ నమః ఓం వేద్యాయ నమః ఓం వియోగాత్మనే నమః ఓం సత్తావరమునీశ్వరాయ నమః ఓం అనుత్తమాయ దురాధర్షాయ నమః ఓం మధురప్రియదర్శనాయ నమః ఓం సురేషాయ నమః ఓం స్మరణాయ నమః ఓం శర్వాయ నమః ఓం శబ్దాయ నమః ఓం ప్రతపతాంబరాయ నమః ఓం కాళపక్షాయ నమః
ஓம் காலகாலாய நமஹ. ஓம் கங்கணீகிருதவாசுகயே நமஹ. ஓம் மகேஷ்வாசாய நமஹ. ஓம் மஹீபர்த்ரே நமஹ. ஓம் நிஷ்கலங்காய நமஹ. ஓம் விஷுங்கலாய நமஹ. ஓம் த்யுமனயேதரணயே நமஹ. ஓம் தன்யாய நமஹ. ஓம் சித்திதாய நமஹ. ஓம் சித்திசாதனாய நமஹ. ஓம் விஸ்வதஸம்ப்ரவ்ருத்தாய நமஹ. ஓம் வியுடோரஸ்காய நமஹ. ஓம் மஹாபுஜாய நமஹ. ஓம் சர்வயோனயே நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நரநாராயணப்ரியாய நமஹ. ஓம் நிர்லேபாய நமஹ. ஓம் யதிசங்காத்மனே நமஹ. ஓம் நிர்வ்யங்காய நமஹ. ஓம் வ்யங்கநாசனாய நமஹ. ஓம் ஸ்தவ்யாய நமஹ. ஓம் ஸ்தவப்ரியாய நமஹ. ஓம் ஸ்தோத்ரே நமஹ. ஓம் வ்யாசமூர்த்தயே நமஹ. ஓம் நிராகுலாய நமஹ. ஓம் நிரவத்யமயோபாயாய நமஹ. ஓம் வித்யாராஷயே நமஹ. ஓம் சத்கிருதாய நமஹ. ஓம் பிரசாந்தபுத்தயே நமஹ. ஓம் அக்ஷுண்ணாய நமஹ. ஓம் சங்கிரஹாய நமஹ. ஓம் நித்யசுந்தராய நமஹ. ஓம் வையாக்ரதுர்யாய நமஹ. ஓம் தாத்ரீஷாய நமஹ. ஓம் சங்கல்பாய நமஹ. ஓம் சர்வரீபதயே நமஹ. ஓம் பரமார்த்த குரவே நமஹ. ஓம் தத்தாய நமஹ. ஓம் சூரயே நமஹ. ஓம் ஆஶ்ரிதவத்சலாய நமஹ. ஓம் சோமாய நமஹ. ஓம் ரசஜ்ஞாய நமஹ. ஓம் ரசதாய நமஹ. ஓம் சர்வசத்வாவலம்பனாய நமஹ. இதி ஸ்ரீ சிவமஹாபுராணே சதுர்த்யாம் கோடிருத்ரசம்ஹிதாயாம் சிவசஹஸ்ரநாம வர்ணனம் நாம பஞ்சத்ரிம்சோத்யாயம்.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్ర అనుకుంది. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయ స్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు, అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు, మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి భావన, చాలు. మన త్వగస్థిగత ఈ సర్వపాపై ఆ రుద్రుడు తొలగించుగాక, ఈ సర్వ పాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతట, గుండె తడుపుకుంటట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది. ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడం, యమకింకరులు కానీ ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రాదు. అది రుద్రాధ్యాయనకు ఉన్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట, వాడే రుద్రుడైపోయాట. ఇది విశేషించండి, ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అంటే ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి పూజించకన్నారు, ఇంకెవరు ఆ మాట అనలే. నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు, నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండుని భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడడం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి. దానికి మళ్ళీ రుద్రుడే ముందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానంద లహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్ర రూపిణి ధ్యాయేత్, ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ. ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తాం? అమృతముతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నాం అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ట చేస్తున్నాం. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుకు స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధస్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకావం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యైరన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముజ్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్య సింహాసనాసీనం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో 5 ముఖాలతో పింగళ జట ఎర్రని జటలతో దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభ వాహనుడై ఉన్నాడు, నీలకంఠుడై ఉన్నాడు, నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు గుర్చుకుంటున్నారు. సర్వ దేవతలు సిద్ధులు మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్ర స్వరూపం నీ ముందు ఉన్నది, దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయ మహి అహం అమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాను, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మే వాచిశ్రిత అగ్ని నా వాక్కునుందన్నాడు. ఈ వాక్ ఎక్కడుంది? వాగ్ హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకే హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఎంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి. ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే వాక్కు ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది, అది తెచ్చి ధ్యానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిలవదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మయ వాచసిత వాగ్రదే హృదయమయ్య అమృతం బ్రహ్మని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటో ఇటో అనుకుంటూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చేస్తాం. మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఉద్వాసన చెప్పాను.

0: అన్నది విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాం ఇవాళ, ఇంకా మిగిలింది అభిషేకం, బడి జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడి రుద్రుడేమిటో, రుద్ర నమకమేమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని,
1: ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుప్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌక్ష్యం.
0: వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిః రుద్రః అని మంత్రం ఉన్నది. ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది. మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంట. యజ్ఞాగ్ని కుండంలో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాన్ని, ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని, దాన్నే మనం చిదగ్ఞనండి. ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్ని స్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తుంది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఏమని మనకు తెలియబడుతున్నాడు? అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగా, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్నిని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమము. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికి వల్లే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్ అని అగ్ని యొక్క

లక్షణములైన ఉష్ణత కాంతి అవి తీసుకుని ఆర్ద్రత సోమము యొక్క లక్షణం, తడి చల్లదనం ఇవి సోమం యొక్క లక్షణం. ఈ రెండింటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని, పదార్థ నిర్మాణం కూడా ఈ రెండింటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణమవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు, అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు, వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్నా, ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ అగ్నికి సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం, అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరు ఎందుకు వచ్చిందంటే, పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి అని, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని ఆ యజ్ఞతత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం. అగ్ని సోమాత్మకమనే తత్వ గ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది. ఒకే పరమేశ్వరుడు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తిని వ్యక్తం చేస్తాడు. శివుడు అనేది త్రిగుణాలకి అతీతమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఈ త్రిగుణాత్మక జగత్తుగా ఆయన విస్తరించినప్పుడు ఈ అగ్ని సోమాత్మకమై వస్తున్నాడు, అప్పుడు ఆయన రుద్రుడు అవుతున్నాడు. రుద్ర అనే శబ్దాన్ని మీరు పరిశీలించితే అందులో రకారం అనేది మీకు రెండు మార్లు కనిపిస్తుంది. రుద్ర అని రౌ అన్నప్పుడు రా ఊ ఉంది, దా కింద మళ్ళీ రా ఉంది, అంటే ఎక్కువ ఏదుంది, రకార బాహుళ్యం దీనిలో ఉన్నది. రుద్ర అన్నప్పుడు మనలో ప్రధానంగా వ్యక్తమయ్యేది రకారమే. రకారం అగ్ని బీజం శా అని చెప్తున్నారు శాస్త్రరీత్యా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది, అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్ర అనే శబ్దం ద్రవతి ద్రావయతి ఇది ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి, కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్ధశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించిన దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియా పద్ధతులు ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిష్ శాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. రకములుగా
శిక్షా వ్యాకరణ నిరుక్తి జ్యోతిష కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. నీటితోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్ప శ్రుతాత్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడు విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంట అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిశోమ తత్వాన్ని చెప్పుకున్నామో అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములు ఉన్నాయి. జ్యోతిష్శాస్త్రపరమైన అర్థములు దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్ర మంత్రాకమైనటువంటి శక్తి ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్రహ అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు? దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి? శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైన వాడు. ఇన్ని దుఃఖములు ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడు అంటే ఏడిపించేవాడు. ప్రళయకాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాలు లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయం అయిందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పును మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది. అది దేని బట్టి? నీ కర్మానుగుణంగా. అలాగ పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అన్నమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు, అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతాడు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా. అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్తున్నది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు. సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమకారణం. శివుడు పరమకారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్ అంటే ఏమిటి? వృత్ అంటే దుఃఖము దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా. వృత్ అంటే దుఃఖం దుఃఖ కారణం. ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు కనుక రుద్రుడు అని చెప్పి ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు దుఃఖ విమోచకుడు.
లోకంలో కొందరు దుఃఖ విమోచకులు కనిపిస్తారు. ఆ దుఃఖ విమోచకత్వం ఎలాంటిది అంటే ఏడిచేవాడు కన్నీళ్లు తుడవడం లాంటి. అది కన్నీళ్లు తుడుస్తుంది తప్ప ఏడుపుకి కారణమైనటువంటి దాన్ని తుడవలేదు. లోకంలో ఎవ్వరూ కూడా ఏడుపుని పోగొట్టగలరేమో గాని ఏడుపుకి అసలు కారణాన్ని ఎవరు పోగొట్టలేరు. దుఃఖానికి అసలు కారణం ఏం చెప్పండి? ఏదో ఘటనలు అంటాం, ఘటనలేం కాదు, అజ్ఞానం అసలు కారణం దుఃఖానికి. అవిద్య మూల కారణం, దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేది లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది. గనక దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభు, దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంప తెంచేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తుతుంది. అందుకే దుంప తెంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలమేమిటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉంది, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి, దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు, లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి. అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించాం, ఆయన వెంటనే గమనించాడు దీనికి ఏది కారణమో దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరు అంటారు ఏమండి ఏదైనా అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి, కానీ రుద్రం చదువుకో జపం చేసుకో ఇవేమిటండి ఇలాంటివి ఎవడైనా చెప్తాడు, మనదంతా మూఢనమ్మకాలండి అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి, ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలున్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధులు వాడుతున్నా తగ్గని వాళ్ళు మనకి ఎంతోమంది కనిపిస్తున్నారు. తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్ళే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరుగుడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరుగుడికి ఇవ్వదు. పోనీ ఔషధం పని చేయాలన్నా డాక్టర్ పని చేయాలన్నా ఆ ఇద్దరు సరియైన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి, అదే అనుకూలత అనేటువంటిది. సరైన టైంలో సరైన డాక్టరు సరిగ్గా డయాగ్నోస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి. లేకపోతే ఉట్టి కడుపు నొప్పుని వెళితే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిత్త చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయింది అని అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి మనకి. విషమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు, ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి, ఒక్క నాకే కాదు, ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సొరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్ట ఆయన చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడు ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు ఆ రోజు శివరాత్రి ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట, ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణాలు వదిలేస్తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన ఆ శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేసాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు,
మందు వాడిన మరుసటి రోజు అతని వ్యాధి తగ్గిందండి. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు. అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరి ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు. అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఈ పైపై ఏడుపుడు కాదు, చిన్నపిల్లవాడు చాక్లెట్కి ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి. వాళ్ళు అసలు దుఃఖం ఏంటో వాళ్ళు కనుక్కున్నారు, దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్ని చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్రహ. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతము నందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో, కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசிபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோர்சஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோர்சஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Gunanidhi. పూర్వకాలంలో కాంపీయ నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణోత్తముడు ఒకడు ఉండేవాడు. ఈయన వేద వేదాంగ విదుడు, శాస్త్రవేత్త, పైపెచ్చు పరమనిష్టాగరిష్ఠుడు, చాలా పండితుడు. కాబట్టి రాజు యొక్క ఆదరణతో పాటుగా ప్రజలు కూడా ఈయన్ని చాలా గౌరవిస్తూ ఉండేవాళ్లు. ఈ కారణం చేత రాజాదరణతో పాటుగా ప్రజల యొక్క మన్ననలు కూడా పొందుతూ ఉండేవాడు. చాలా సదాచార సంపన్నుడు. అతడి యొక్క భార్య సుమిదేవమ్మ, భర్తకు తగినటువంటి భార్య. వీళ్ల యొక్క కుమారుడు గుణనిధి. ఒకే ఒక్క కుమారుడు కావటం చేత ఆ బాలుణ్ణి చాలా అల్లారుముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చినాయి. సరే, ఉపనయనం చేశారు. విద్యాభ్యాసానికి గురువుగారి దగ్గరికి పంపించారు. కాని ఆ పిల్లవాడికి చదువు సంధ్యా మాత్రం ఏమీ అంటలేదు. ఒట్టి సోమరిపోతాయి. చెరుసు ఆవాసాలకు బాగా అలవాటు పడిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటికీ ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి బాగా గారాబం మాత్రం చేస్తూ ఉండేది. అయితే రాజుగారి కొలువు, పండిత చర్చలు వీటితోనే తండ్రికి కాలం సరిపోయేది. కుమారుణ్ణి గురించి పట్టించుకునేంత సమయం ఉండేది కాదు. కాబట్టి కుమారుణ్ణి గురించి ఏమీ పట్టించుకోలేకపోయాడు తండ్రి. గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడితో పాటే అతడి యొక్క చెడలవాట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. దుర్జన సాంగత్యం, మద్యపానం, యూదం ఇలాంటి వ్యసనాలు కూడా బాగా అలవాటైనాయి. రాత్రి పగలు తేడా లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి ఇంత అన్నం మాత్రం తినిపోయేవాడు. కుమారునింటికి వచ్చినప్పుడు కండ తడి పెట్టుకునేది తల్లి. నాయనా, చెడు తిరుగులు మాన్రా, శుభ్రంగా చదువుకోరా అని బతిమాలేది. అతను మాత్రం వినేవాడు కాదు. కాని పుత్ర ప్రేమ, దీంతో అత అడిగినటువంటి డబ్బులు మాత్రం ఇచ్చేసేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత ఇంట్లో నుంచి ధనాన్ని తీసుకెళ్లి జోదం మాత్రం ఆడుతూ ఉండేవాడు ఈ గుణనిధి. కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు. అతడు అడిగినంత డబ్బు ఆవిడ ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్నటువంటి వజ్రపు ఉంగరాన్ని తీసుకుని వెళ్లిపోయాడు గుణనిధి. ఈ రకంగా తీసుకెళ్లినటువంటి ఆ ఉంగరాన్ని జోదంలో ఓడిపోయాడు. గెలిచినటువంటి వాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతూ ఉండగా యజ్ఞదత్తుడు చూశాడు. ఆ ఉంగరం అతడి చేతికి ఎలా వచ్చింది? అనుమానం వచ్చింది. వెంటనే అతడిని అక్కడ నిలువరించి, ఈ ఉంగరం నీకెక్కడిది? ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజు యొక్క ఆస్థానంలో నేను నీ మీద ఫిర్యాదు చేస్తాను, నిన్ను రాజుగారి ఆస్థానానికి తీసుకువెడతాను, అక్కడ శిక్ష పడేలా చూస్తాను అని చెప్పేసి బెదిరించాడు. ఆ మాటలకు భయపడ్డటువంటి ఆజుదరి నిజం చెప్పేశాడు. ఆ మాటలు వినగానే స్థాణువులా అయిపోయాడు యజ్ఞదత్తుడు. తనకి ఇవ్వవలసినటువంటి బాకీ మొత్తం చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వెళ్లాడు. భర్త ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడై నేల మీద కూలబడ్డాడు. అతని కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. భార్య అతన్ని కళ్ళు గడిగి, నాథా నీ విచారానికి కారణం ఏమిటి అంది. యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారు నాకు బహుకరించినటువంటి వజ్రాల ఉంగరం ఒకటి ఉండాలి కదా, అది ఏమైంది అన్నాడు. ఓ చింతే కదా, దానికోసం ఇంత కష్టపడాలా, ఆ ఉంగరం లోపల పేటలో భద్రంగా ఉన్నది అన్నది. సరే ఒకసారి దాన్ని తీసుకునిరా అన్నాడు యజ్ఞదత్తుడు. అదెంత భాగ్యం, ముందు స్నానం చేసి భోజనం చేయండి, ఆ ఉంగరం ఎక్కడైపోతుంది, మనింటోదే కదా, అది ఎప్పుడైనా తెస్తాను, ముందు మీరు లేవండి అన్నది. ఇలా అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది యజ్ఞదత్తుడి యొక్క భార్య. దానికి కోపగించినటువంటి యజ్ఞదత్తుడు, అసే పాపిష్టిదానా, నిజం చెప్పు, నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా, అసలు గురువుగారి దగ్గరికి వెళుతూ ఉన్నాడా, స్నానము సంధ్యావందనము జపము అగ్నిహోత్రము ఈ మాటలు ఏమైనా కనీసం వాడికి తెలుసన్నా తెలుసా, నీ మాటలు నిజము అని నమ్మి ఇంతకాలము నేను కాలం వెళ్లబుచ్చాను, నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి, ఎంత పని చేశావు నువ్వు అంటూ గద్దించాడు. భార్య మారు మాట్లాడలేదు, కండ తడిపెట్టింది. ఆ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్లే ధైర్యం చాలలేదు, ఏం చేయాలో తెలియలేదు. ఇంటికి వెడితే తండ్రి కేకలేస్తాడు, దాంతో భయపడి ఊరు వదిలి పారిపోయాడు. సరే బయటికి వెళ్లిపోయాడు గుణనిధి. ఏం చేయడానికి లేదు, ఉన్నప్పుడు తినడం లేనప్పుడు పస్తుపడుకోవటం, ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. తినడానికి కూడా తిండి లేదు, అలా ఆలోచిస్తూ నడిచి వెళుతూ ఉన్నాడు. ఇంతలో ఒక గ్రామం వచ్చింది. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. తన యొక్క గమ్యం ఏమిటో తనకు తెలీదు ఈ గుణనిధికి. నడిచి వెళుతూ ఉన్నటువంటి గుణనిధికి ఈ శివాలయం కనిపించింది. శివాలయంలోకి వెళ్లాడు. ఆ రోజు మహాశివరాత్రి. రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి. శరీరం బాగా నిరసించిపోయింది, శరీరం తూలిపోతోంది. నిద్రపోదామంటే అంత భజన గోల గోలగా ఉంది, నిద్రపోయే అవకాశం లేదు. గుడంతా చాలా గోలగా ఉంది. ఇంతలో భక్తుల యొక్క పూజలన్నీ పూర్తయిపోయినాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉన్నారు. అందుచేత ఆ ప్రసాదాన్ని వాళ్ళెవరూ తీసుకోలేదు. తెల్లవారిపోతూ ఉన్నది. భక్తులు ప్రాణసంధ్యలు పూర్తి చేసుకోవటానికి అని బయటికి వెళ్లారు. ఆలయంలో ఎవరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైనటువంటి తినుబండారాలు ఘుమఘుమల ఎత్తూ ఉన్నటువంటి ఆ వాసనలతో కనిపించాయి. ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్నటువంటి గుణనిధికి శివుడి యొక్క అనుగ్రహం లభించినట్లుగా అయింది. మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. తన భుజాన ఉన్నటువంటి బట్ట చింపి నూనెలో ముంచి దీపం వెలిగించాడు. ఇలా దీపం వెలిగించడానికి కారణం ఏమిటో తెలుసా, శివుడి మీద ఉన్నటువంటి భక్తి కాదు, లోపల ఉన్నటువంటి దీపం కాస్త కొండెక్కింది. ఆ కారణం చేత వెలుతురు లేదు, అక్కడ ఏముందో సరిగా కనపట్టలేదు. అందుకోసమని తన పైన ఉన్నటువంటి బట్టను నూనెలో ముంచి దీపంగా వెలిగించాడు. చూడండి, ఇది తెలిసి చేసినటువంటిది కాదు. శివుడి మీద భక్తితో అక్కడ అతడు దీపారాధన చేయలేదు. ఏదైతే ఏమైంది, మొత్తానికి అక్కడ నూనెలో ముంచి దీపం మాత్రం వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదం ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఈ సమయంలో బయట ఎవరో వస్తూ ఉన్నటువంటి అలికిడైంది. వాళ్ళు వచ్చి తనను అడగిస్తారేమో అని భయపడ్డాడు, తత్తరపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు, బయటికి పారిపోవాలి ఆలోచిస్తూ ఉన్నాడు. పారిపోయాడు, పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బయటికి అడుగులు వేశాడు. అతన్ని చూసినటువంటి భక్తులు, ఎవరో దొంగవాడు లోపలికి వచ్చి తమ యొక్క వస్తువులన్నీ ఎత్తుకుని వెళ్లిపోతూ ఉన్నాడు అని చెప్పేసి భావించినటువంటి వాళ్ళై దొంగ దొంగ అని అరుస్తూ పట్టుకోవడానికి వెంటబడ్డారు. దాంతో కంగారు పడిపోయాడు. గర్భగుడిలోంచి బయటకు వచ్చాడు. అక్కడ అటు ఇటు తిరిగాడు. ఎటు వెళ్లాలో దెవ తెలియలేదు. ఇంతలో కింద ఆ నేల మీద పోసి ఉన్నటువంటి నూనె మీద కాలు పడింది. కాలు కాస్త జారింది. తూలి నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైనటువంటి గాయం అయింది. స్పృహ కాస్త కోల్పోయాడు. కొద్ది క్షణాలలోనే మరణించాడు ఈ యొక్క గుణనిధి. గుణనిధి ప్రాణాలు తీసుకుని వెళ్లిపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో అతని కోసం శివభక్తులు కూడా వచ్చారు. ఇతడు మహాపాపి, దూరదరి, దొంగ, కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు. ఏది ఏమైనప్పటికీ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రి అంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలిపెట్టాడు. కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభక్తులు. వీళ్ళిద్దరి మధ్య వాదాపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతలో ఆకాశం నుంచి దివ్యమైనటువంటి విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభట్లారా, లోకంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం గనక చేసినట్లయితే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ రెండు పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండేటటువంటి యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని మేం కైలాసానికి తీసుకువెళ్తున్నాము అంటూ అతన్ని ఆ దివ్యమైనటువంటి విమానం ఎక్కించి కైలాసానికి తీసుకెళ్లిపోయారు. గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి ఆ తర్వాత మళ్లీ భూలోకంలో కళింగ దేశ రాకుమారుడిగా జన్మించాడు. తండ్రి తర్వాత అతడే రాజయ్యాడు. అతడి పేరు అరిందముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు, యజ్ఞయాగాదులు చేశాడు, పండితులకు అగ్రహారాలు దానం చేశాడు, శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు, నిరతాన్నదానం చేశాడు. చివరికి అవసాన కాలంలో అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు, అతడి యొక్క కుమారుడు విశ్రవుడు. ఈ విశ్రవుడు భరద్వాజుని కుమార్తె అయినటువంటి దేవకర్ణిని వివాహం చేసుకున్నాడు. అరిందముడు మరణించిన తరువాత స్వర్గ సుఖాలు అనుభవించి ఈ దేవకర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. అతడే కుబేరుడు. కుబేరుడి యొక్క అందచందాలు బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళ లోకంలో ఉన్నటువంటి సుమతి తన కుమార్తె అయినటువంటి కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగా అయినా సరే ఈ విశ్రవుణ్ణి వివాహం చేసుకోవాల్సింది. అతని వల్ల కుబేరుని వంటి కుమారుణ్ణి కనవలసింది అన్నాడు. తండ్రి మాట శిరసావహించినటువంటి ఆ కైకసి విశ్రవుడి దగ్గరికి వెళ్లి తన యొక్క మనోభీష్టాన్ని అతడికి తెలియజేసింది. ఆవిడ యొక్క కోరికను గ్రహించినటువంటి మహర్షి ఆ కోరికను మన్నించాడు. అది అసుర సంఖ్య కావటం చేత ఆవిడకి రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు. కుబేరుడు శివుణ్ణి గురించి అనేక సంవత్సరాల తపస్సు చేసి రకరకాలైనటువంటి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుణ్ణి ఓడించి ఈ లంకా నగరాన్ని గస్తా స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాశీనగరం చేరి అన్నపానీయాలన్నీ కూడా విసర్జించి శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతడి యొక్క తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథము అనే మనోహరమైనటువంటి ఉద్యానవనాన్ని కూడా నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు. నవనిధులకు కూడా అధిపతిగా చేశాడు ఈశ్వరుడు. ఈ రకంగా ఎన్ని చెడ్డ పనులు చేసినప్పటికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల గుణనిధి కుబేరుడయ్యాడు. ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు, ధనాధిపతి అయ్యాడు, నవనిధులకు కూడా అధిపతి అయినాడు.

చంద్రమాసి శుక్రమస్య మృతామసి వైశ్వదేవమాసి చిదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియా ఆసి యజ్ఞియాస్యదీతిరస్యుభయతః శీర్.

భూరస్తు యజ్ఞం గజస్ఫానః ప్రతరానః సువీరో వీరః ప్రచారాసో మధుర్యాన్ ఇతి చతుర్థో

శరీరేంద్రసప్తాపుషే ఉపోగేన్మోజయన్మేరాజేరచే ఉపయామృహేత్యాభ్యస్ సకాశ

సవితపాయుభిత్తరం శివేభిరస్యపరిపాహిమాశయమ్ హిరణ్యజద్వస్సు విదాయరేహకామాయన్నాశరం సమీషత వయాభిహేకాశిదేవాయత్రాశమిత్రే హిరణ్యపాలి భూతయేత విదాహమహత్వయే సచేత్తాదేవతామతం వయాభిహేకాశిదేవాయత్రాశమిత్రే ధర్మాదు ప్రదక్షాణ బృహదక్షేమ

వయోరేణ భద్రేణ సుగ్రాకేసేజన్నస్తృతం భాతారాజస్వ విజయ సంకృషంతా ప్రజాపజం నిజం నా అగ్ని.

0: ఇట్ ఇస్ ధర్మయుక్త, ఇట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ధర్మ, గెయినింగ్ ది పుణ్య ఎక్సెట్రా విర్చ్యూస్. అండ్ అజ్ఞాన, ఇట్ గెయిన్స్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఇల్యూమినింగ్ ఆఫ్ సత్వ. అండ్ వైరాగ్య, ఇట్ గెయిన్స్ వైరాగ్య, టోటల్ డిస్పాషన్ బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్. ఓన్లీ త్రూ ద నాలెడ్జ్ యూ విల్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్, అండ్ బికాస్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ యూ విల్ ఏబుల్ టు గెయిన్ ది డిస్పాషన్. అండ్ ఇట్ విల్ గెయిన్ ది ఐశ్వర్యాస్, ఈశ్వర భావ, ఆల్ ది సిద్ధీస్, అనిమా ఎక్సెట్రా. బట్ వెన్ ది మైండ్ ఇస్ ప్రిడామినెంట్ విత్ తమో గుణ, ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్ హ్యాపన్స్. ఇట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అధర్మ. అధర్మ మీన్స్ ఆల్ ది డీడ్స్ విచ్ విల్ బ్రింగ్ ఇట్ వి బ్రింగ్ దట్ జీవ ఆల్ ది బ్యాడ్ కర్మాస్, పాప కర్మాస్, సిన్ టు ఇట్ విల్ ఇమర్స్ ఇట్ ఇన్ ఇగ్నోరెన్స్. బికాస్ వాట్ ఇస్ తమస్? తమస్ ఇస్ డార్క్నెస్ బికాస్ ఆఫ్ ది ఆవృత సంస్కార, ఆవృత రూప సంస్కార, బికాస్ ఆఫ్ ది ఎన్గల్ఫింగ్ బికాస్ ఆఫ్ ది డార్క్నెస్ ఎన్గల్ఫింగ్ ది మైండ్, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రాసెస్ ఎనీథింగ్ ప్రాపర్లీ, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ, ఇట్ విల్ బి ఇమర్స్డ్ ఇన్ ది డార్క్నెస్, లేజినెస్, డల్నెస్. అండ్ బికాస్ ఆఫ్ దట్ సిన్స్ దేర్ ఇస్ నో డిజైర్ ఆర్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎనీ వైరాగ్య, vairagya also does not exist in that kind of mind, and there is no vairagya, there is no aishwarya also. Bhavati tadeva, and that mind itself prakshina moha varanam sarvatha pradyato pradyotamanam anuviddham rajo matraya dharma jnana vairagya aishwarya upagam bhavati. And when that mind tadeva prakshina moha varanam sarvatha, when that mind, then it has destroyed, because of the chittasattva, it has destroyed the moha avarana, the ignorance, the moha means the dullness, the ignorance, the covering, that which sheets you from gaining the truth. So when that is destroyed, prajnyot pradyotamanam, similar to pradyotamana means it illumines, similar to sampragya samadhi, then because of the rajo matraya, the రజోమాత్రయ మీన్స్ ది పవర్ ఆఫ్ ది రజోగుణ, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యోపగం ది కార్య స్టేట్. ధర్మం, ధర్మ మీన్స్ అహింస ఎక్సెట్రా. జ్ఞానం, జ్ఞానం మీన్స్ వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ గెయిన్ త్రూ ది యోగ. ప్రజ్ఞ, విచ్ విల్ సీన్ ది లేటర్, రితంబ్రా తత్ర ప్రజ్ఞ, నేమ్ కాల్డ్ రితంబ్రా ఇస్ ది స్టేట్, దట్ స్టేట్ ఆఫ్ ప్రజ్ఞ, ఇట్ ఇస్ నేమ్డ్ అస్ రితంబ్రా. అండ్ వైరాగ్యం, వైరాగ్యం మీన్స్ ది అల్టిమేట్ స్టేట్ ఆఫ్ వైరాగ్య, పరం వశీకార సంజ్ఞం వైరాగ్యం, దట్ వశీకార సంజ్ఞ వైరాగ్యం ఇట్ విల్ గెయిన్. అండ్ ఐశ్వర్యం, ఐశ్వర్యం ఆల్ ది సిద్ధీస్ అనిమా లఘిమా ఎక్సెట్రా, ఇట్ విల్ గెయిన్, ఇట్ విల్ టర్న్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ దట్ స్టేట్. తదేవ రజోలేశం అలా, రజోలేశం అలాపేతం స్వరూప ప్రతిష్టం సత్వపురుష అన్యతాఖ్యాతి మాత్రం ధర్మమేఘ ధ్యాన ఉపగం భవతి. అండ్ దట్ మైండ్ రజోలేశమలాపేతం, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్వాల్వ్ విత్ ది లేశ ఆఫ్ రజ, విత్ లిటిల్ బిట్ ఆఫ్ రజస్, రజోగుణ, దెన్ రజోగుణ ఇస్ అ మల ఆల్సో, ఇట్స్ అన్ అబ్స్టకల్, ఇట్ ఇస్ అ డిఫెక్ట్ ఆల్సో, బట్ స్టిల్ స్వరూప ప్రతిష్టం, ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది స్వరూప. స్వరూప మీన్స్ ది సత్వ. When it is established in the sattva, in the existence in itself, then because of that sattva purusha anyatha khyati matram, because of that he gains that viveka khyati, which is sattva purusha anyatha khyati, which is the purusha is different from the sattva purusha is different from the pradhana, this knowledge. Because of that knowledge, that is the ultimate knowledge to gain the samadhi. Because of that knowledge, ధర్మ మేఘ ధ్యాన ఉపగం భవతి, ఇట్ గెయిన్స్ ది స్టేట్ ఆఫ్ ధర్మ మేఘ సమాధి. విల్ సీ దిస్ ధర్మ మేఘ సమాధి లేటర్. ధర్మం మేఘేతి యస్య, మీనింగ్ ది స్టేట్ ఇస్ మీన్ ది స్టేట్ ఇన్ విచ్ ది ధర్మ ఇస్ ది ఓన్లీ థింగ్, పుణ్య ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ విచ్ ఇస్ ఫాలింగ్ లైక్ రెయిన్, దట్ స్టేట్ హీ విల్ గెయిన్. తత్పరం ప్రసంఖ్యానం ఇది ఆచక్షతే ధ్యాయినః. అండ్ దట్ స్టేట్ పరం ప్రసంఖ్యానం, దట్ స్టేట్ ఇస్ కాల్డ్ అస్ ప్రసంఖ్యాన బై ది యోగీస్, ధ్యాయినః బై ది యోగీస్, పీపుల్ హూ ఫాలో ది ది యోగా పాత్ చితి శక్తి పరిణామిని అప్రతి సంక్రమ దర్శిత విషయా శుద్ధా చ అనంతా చ. అండ్ చితి శక్తి ఈస్ పురుషాస్ చైతన్యం ఇస్ చితి శక్తి ఇస్ కాన్షియస్నెస్ దట్ ఇస్ అపరిణామి అపరిణామిని ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ టు దట్ దిస్ చితి శక్తి చైతన్య అండ్ అప్రతి సంక్రమ ఇట్ ఇస్ నాట్ అప్రతి సంక్రమ మీన్స్ ఇట్ ఇస్ నాట్ దట్ విచ్ హ్యాస్ ది పొటెన్షియాలిటీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ డూ సమ్ కార్య సమ్ రిజల్ట్ సమ్ ఎఫర్ట్ ఇట్ ఇస్ నాట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పొటెన్షియాలిటీ టు క్రియేట్ అన్ ఎఫెక్ట్ అప్రతి సంక్రమ దర్శిత విషయ అండ్ ఇట్ ఇస్ దట్ విచ్ హ్యాస్ దిస్ స్టే దిస్ పొటెన్షియాలిటీ ఆఫ్ దర్శిత విషయ దర్శిత విషయ మీన్స్ ఇట్ హస్ సీన్ ఎవ్రీథింగ్ దట్ నాలెడ్జ్ so it is established in that knowledge pragna and shuddha cha ananta cha that mind itself is shuddha is pure and ananta it is all pervading that is the state which he has to gain satva gunatmika chet cha iyam atah satva gunatmika cha iyam atah viparita vivekakya tiriti atah tasyam virakta cittam tasyam virakta chit viraktam cittam tamapi khyatim nirunaddhi satva gunatmika cha iyam this state is that which is vivekakhyati this is satva gunatmika this knowledge of discrimination is also that which is predominant with satva guna there is guna there also since there is guna there is this thought functions which is involved therefore cha iyam atah vipritah therefore opposite to this viveka khyati riti it is opposite to the viveka khyati therefore atah tasyam virakta cittam tamapi therefore one who is totally dispassionate one who has gained this discriminative knowledge totally he will not be interested in that state also and that thought function also so tampi khyati nirunadhi he will control that khyati that knowledge samskara also samskara means only the samskara thought function in a seed form only exists the person who is not interested who has gained total vairagya dispassion he will control that state also that seed form state also తద్ అవస్థం చిత్తం సంస్కారోపకం భవతి నన్ దట్ స్టేట్ ది మైండ్ బికమ్ ఓన్లీ సంస్కార మీనింగ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ది పొటెన్షియల్ టు క్రియేట్ ది ప్రత్యయాస్ ది థాట్ ఫంక్షన్స్ ది మైండ్ లైక్ అ సీడ్ విచ్ ఇస్ ఫ్రైడ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ది పొటెన్షియాలిటీ టు స్ప్రౌట్ that kind of state it the mind will not have the samskaras will not have the potentiality to create a pratyaya thought function nirbija samadhi is a nirbija samadhi and that state is called nirbija samadhi where the mind does not have the samskaras does not have the potentiality to create the thought function నదత్ర కించిత్ సంప్రజ్ఞాయత ఇతి సంప్రజ్ఞాతః దట్ స్టేట్ హీ డస్ నాట్ నో ఎనీథింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ హిమ్ therefore that state is called asampragnyata samadhi dvidaha sa yoga citta vritti nirodha iti and that yoga citta vritti nirodha is of two types sampragnyata and asampragnyata so once after gaining the sampragnyata he controlling even not desiring that state when he gives up that he gains the asampragnyata samadhi since there is no see why it is called nirbija samadhi since there is nothing to meditate upon see first you meditate upon the sthula grosser object second you meditate upon the subtle object then at the third you meditate upon the ananda aspect only the fourth state you meditate upon only the existence the thought function asmita I that only and after that there is nothing to meditate upon so there is no bija there is no seed for meditation so substratum for meditation base for meditation therefore it is called as nirbija samadhi see om purnamadah purnamidam purnat purnamudachyate purnasya purnamadaya purnameva avashishyate om shanti shanti shanti
1: om namah shivaya dear listeners of shaivam.org radio the size of our audio collection continues to grow day by day we now host more than 25,000 audio recordings In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః యక్షరాజసఖం భగాక్షిహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకలేవరం క్ష్వేడనీలగలం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశినం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం నిఖిలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చతాం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్ పరమప్రమేయమనూపమం భూమివారిన భోహుతాశన సోమపాలిత స్వాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన

ఆద్యం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుకం గౌడపదం మహంతం గోవింద యోగీంద్రమథాశిష్యం శ్రీ శంకరాచార్యమథాశ పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్ గురుం సంతతమానతోస్మి. విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్య చక్షుసే శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థధారిణే. ఓం శాంతిః శాంతిః శాంతిః.

అభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ ధేనుం ధేనుం సబరదుఘాం సబరదుఘామితి సబహాదుఘాం యువానా పితరా పితరా పునః పునః సత్యమంత్రాః పునరితి పునః సత్యమంత్రా ఋజుయవాః సత్యమంత్రా ఇతి సత్యమంత్రాః ఋజుయవ ఇతి ఋజుయవాః ప్రభువో విష్టీ విష్ట్యక్రత అక్రతేత్యక్రత సంవాహ వో మదాసః మదాసో అగ్మత అగ్మతేంద్రేణ ఇంద్రేణ చ మరుత్వత మరుత్వతేతి మరుత్వత ఆదిత్యేభిశ్చ చ రాజభిః రాజభిరితి రాజభిః ఉదత్యం త్యంచమసం చమసన్నవం నవం త్వష్టూః త్వష్టుర్దేవస్య దేవస్య నిష్కృతం నిష్కృతమితి నిహికృతం అకర్త చతురాః చతురః పునః పునరితి పునః తేనాః నో రత్నాని రత్నాని ధత్తన ధత్తనత్రిః త్రిరాసాప్తాని ఆసాప్తాని సాప్తాని శున్వతే శున్వత ఇతి శున్వతే ఏకమేకం సుషస్తిభిః ఏకమేకమిత్యేకం ఏకం సుషస్తిభిరితి సుషస్తిభిః అధారయంత వన్హయః వన్హయో భజంత అభజంత సుకృత్యయా సుకృత్యయేతి సుకృత్యయా భాగం దేవేషు దేవేషు యజ్ఞయం యజ్ఞయమితి యజ్ఞయం.

नमः ॐ महर्षि कपिलाचार्याय नमः ॐ विश्वदीप्तये नमः ॐ त्रिलोचनाय नमः ॐ पिनाकपाणये नमः ॐ भूदेवाय नमः ॐ स्वस्तिदाय नमः ॐ स्वस्तिकृते नमः ॐ सुधिये नमः ॐ धातृधाम्ने नमः ॐ धामकराय नमः ॐ सवर्गाय नमः ॐ सर्वगोचराय नमः ॐ ब्रह्मसृजे नमः ॐ विश्वसृजे नमः ॐ सर्गाय नमः ॐ कर्णिकारप्रियाय नमः ॐ कवये नमः ॐ शाखाय नमः ॐ विशाखाय नमः ॐ गोशाखाय शिवाय नमः ॐ विषगणुत्तमाय नमः ॐ गङ्गाप्लवोदकाय नमः ॐ भव्याय नमः ॐ पुष्कलाय नमः ॐ स्थपतये स्थिराय नमः ॐ विजितात्मने नमः ॐ विधेयात्मने नमः ॐ भूतवाहनसारतये नमः ॐ सघणाय नमः ॐ गणकायाय नमः ॐ सुकीर्तये नमः ॐ छिन्नसंशयाय नमः ॐ कामदेवाय नमः ॐ कामपालाय नमः ॐ भस्मोद्दूळितविग्रहाय नमः ॐ भस्मप्रियाय नमः ॐ कामिने नमः ॐ कान्ताय नमः ॐ कृतागमाय नमः ॐ समावर्ताय नमः ॐ निवृत्तात्मने नमः ॐ धर्मपुञ्जाय नमः ॐ सदाशिवाय नमः ॐ अकल्मषाय नमः ॐ पुण्यात्मने नमः ॐ चतुर्बाहवे नमः ॐ दुरासदाय नमः ॐ दुर्लभाय नमः ॐ दुर्गमाय नमः ॐ दुर्गाय नमः ॐ सर्वायुधविशारदाय नमः ॐ अध्यात्मयोगनिलयाय नमः ॐ सुतन्तवे नमः ॐ तन्तुवर्धनाय नमः ॐ शुभाङ्गाय नमः ॐ लोकसारङ्गाय नमः ॐ जगदीशाय नमः ॐ जनार्दनाय नमः ॐ भस्मशुद्धिकराय नमः ॐ अमेरवे नमः ॐ ओजस्विने नमः ॐ शुद्धविग्रहाय नमः ॐ असाध्याय नमः ॐ साधुसाध्याय नमः ॐ भृत्यमर्कटरूपधृषे नमः ॐ हिरण्यरेतसे नमः ॐ पौराणाय नमः ॐ रिपुजीवहराय नमः ॐ बल्ये नमः ॐ महाह्रदाय नमः ॐ महागर्ताय नमः ॐ सिद्धवृन्दारवन्दिताय नमः ॐ व्याघ्रचर्माम्बराय नमः ॐ व्यालिने नमः ॐ महाभूताय नमः ॐ महानिधये नमः ॐ अमृताय नमः ॐ अमृतपाय नमः ॐ श्रीमते नमः ॐ पाञ्चजन्याय नमः ॐ प्रभञ्जनाय नमः ॐ पञ्चविंशतितत्त्वस्थाय नमः ॐ पारिजाताय नमः ॐ परात्पराय नमः ॐ सुलभाय नमः ॐ सुव्रताय शूराय नमः ॐ वाङ्मयैकनिधये नमः ॐ निधये नमः ॐ वर्णाश्रमगुरवे नमः ॐ वर्णिने नमः ॐ शत्रुजिते शत्रुतापणाय नमः ॐ आश्रमाय नमः ॐ क्षपणाय नमः ॐ क्षामाय नमः ॐ ज्ञानवते नमः ॐ अचलेश्वराय नमः ॐ प्रमाणभूताय नमः ॐ दुर्ज्ञेयाय नमः ॐ सुपर्णाय नमः ॐ वायुवाहनाय नमः ॐ धनुर्धराय धनुर्वेदाय नमः ॐ गुणराशिगुणाकाराय नमः ॐ सत्याय सत्यपराय नमः ॐ अदीनाय नमः ॐ धर्माङ्गधर्मसाधनाय नमः ॐ अनन्तदृष्टये नमः ॐ आनन्दाय नमः ॐ दण्डाय दमयित्रे नमः ॐ दमाय नमः ॐ अभिचार्याय महामायाय नमः ॐ विश्वकर्मविशारदाय नमः ॐ वीतरागाय नमः ॐ विनीतात्मने नमः ॐ तपस्विने नमः ॐ भूतभावनाय नमः ॐ उन्मत्तवेशाय प्रसन्नाय नमः
ఓం జితకామాయ నమః ఓం జితప్రియాయ నమః ఓం కళ్యాణ ప్రకృతయే నమః ఓం కల్పాయ నమః ఓం సర్వలోక ప్రజాపతయే నమః ఓం తరస్వినే నమః ఓం తారకాయ నమః ఓం ధీమతే నమః ఓం ప్రధాన ప్రభవే నమః ఓం అవ్యయాయ నమః ఓం లోకపాలాయ నమః ఓం అంతర్హితాత్మనే నమః ఓం కల్పాదయే నమః ఓం కమలేక్షణాయ నమః ఓం వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం అనియమాయ నమః ఓం నియతాశ్రయాయ నమః ఓం చంద్రాయ నమః ఓం సూర్యాయ నమః ఓం శణయే నమః ఓం కేతవే నమః ఓం వరాంగాయ నమః ఓం విద్రుమచ్చవయే నమః ఓం భక్తివశ్యాయ నమః ఓం పరాయ బ్రహ్మణే నమః ఓం మృగబాణార్పణాయ నమః ఓం అణఘాయ నమః ఓం అద్రయేద్రయాలయాయ నమః ఓం కాంతాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం జగద్గురవే నమః ఓం సర్వకర్మాలయాయ నమః ఓం తుష్టాయ నమః ఓం మాంగళ్యాయ మంగళావృతాయ నమః ఓం మహాతపసే నమః ఓం దీర్ఘతపసే నమః ఓం స్థవిష్ఠాయ నమః ఓం స్థవిరాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం అహ్నే నమః ఓం సంవత్సరాయ నమః ఓం వ్యాప్తయే నమః ఓం ప్రమాణాయ నమః ఓం పరమాయ నమః ఓం తపసే నమః ఓం సంవత్సరకరాయ నమః ఓం మంత్రప్రత్యయాయ నమః ఓం సర్వతాపనాయ నమః ఓం అజాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం మహాతేజసే నమః ఓం మహాబలాయ నమః ఓం యోగినే యోగ్యాయ నమః ఓం మహారేతసే నమః

ఓం విశ్వోత్తమాయ నమః ఓం వీతభయాయ నమః ఓం విశ్వభర్త్రే నమః ఓం నివారితాయ నమః ఓం నిత్యాయ నమః.

नमः ॐ भूतलोकदृशे नमः ॐ गायत्रीवल्लभाय नमः ॐ प्रांशवे नमः ॐ विश्वावासाय नमः ॐ प्रभाकराय नमः ॐ शिशवे नमः ॐ गिरिरताय नमः ॐ सम्राजे नमः ॐ सुषेणाय सुरशत्रुघ्ने नमः ॐ अनेमये नमः ॐ इष्टनेमये नमः ॐ मुकुन्दाय नमः ॐ विगतज्वराय नमः ॐ स्वयं ज्योतिषे नमः ॐ महाज्योतिषे नमः ॐ तनुज्योतिषे नमः ॐ अचञ्चलाय नमः ॐ पिङ्गलाय नमः ॐ कपिलश्मश्रवे नमः ॐ भालनेत्राय नमः ॐ त्रयीतणवे नमः ॐ ज्ञानस्कन्दाय नमः ॐ महानीतये नमः ॐ विश्वोत्पत्तये नमः ॐमुपप्लवाय नमः ॐ भगाय नमः ॐ विवस्वते नमः ॐमादित्याय नमः ॐ गतपाराय नमः ॐ बृहस्पतये नमः ॐ कल्याणगुणनाम्ने नमः ॐ पापघ्ने नमः ॐ पुण्यदर्शनाय नमः ॐ उदारकीर्तये नमः ॐ उद्योगिने नमः ॐ सद्योगिने नमः ॐ सदसत्रपाय नमः ॐ नक्षत्रमालिने नमः ॐ नाकेशाय नमः ॐ स्वाधिष्ठानषडाश्रयाय नमः ॐ पवित्राय पापनाशाय नमः ॐ मणिपूराय नमः ॐ नभोगतये नमः ॐ हृत्पुण्डरीकमासीनाय नमः ॐ शक्राय नमः ॐ शान्ताय नमः ॐ वृषाकपये नमः ॐ उष्णाय नमः ॐ गृहपतये नमः ॐ कृष्णाय नमः ॐ समर्थाय नमः ॐ अनर्थनाशनाय नमः ॐ अधर्मशत्रवे नमः ॐ अज्ञेयाय नमः ॐ पुरोहूताय पुरुश्रुताय नमः ॐ ब्रह्मगर्भाय नमः ॐ बृहद्गर्भाय नमः ॐ धर्मधेनवे नमः ॐ धनागमाय नमः ॐ जगदित्तैषिणे नमः ॐ सुगताय नमः ॐ कुमाराय नमः ॐ कुशलागमाय नमः ॐ हिरण्यवर्णाय ज्योतिष्मते नमः ॐ नानाभूतरताय नमः ॐ ध्वनये नमः ॐ आरोग्याय नमः ॐ नमनाध्यक्षाय नमः ॐ विश्वामित्राय नमः ॐ धनेश्वराय नमः ॐ ब्रह्मज्योतिषे नमः ॐ वसवे नमः ॐ धाम्ने नमः ॐ अनुत्तममहाज्योतिषे नमः ॐ मातामहाय नमः ॐ मातरिश्वने नमः ॐ नभस्वते नमः ॐ नागहारदृशे नमः ॐ पुलस्त्याय नमः ॐ पुलहाय नमः ॐ अगस्त्याय नमः ॐ धातुकर्ण्याय नमः ॐ पराशराय नमः ॐ निरावरणनिर्वाराय नमः ॐ वैरञ्ज्याय नमः ॐ विष्टरश्रवसे नमः ॐ आत्मभुवे नमः ॐ अनिरुद्धाय नमः ॐ अत्रये नमः ॐ ज्ञानमूर्तये नमः ॐ महायशसे नमः ॐ लोकवीराग्रण्ये नमः ॐ वीराय नमः ॐ चण्डाय नमः ॐ सत्यपराक्रमाय नमः ॐ व्यालकल्पाय नमः ॐ महाकल्पाय नमः ॐ कल्पवृक्षाय नमः ॐ कलाधराय नमः ॐ अलङ्करिष्णवे नमः ॐ अचलाय नमः ॐ रोचिष्णवे नमः ॐ विक्रमोन्नताय नमः ॐ आयुषे नमः ॐ शब्दपतये नमः ॐ वाग्मिने नमः ॐ प्लवनाय नमः ॐ शिखिसारथये नमः ॐ असंसृष्टाय नमः ॐ अतिथये नमः ॐ शत्रवे नमः ॐ प्रमाथिने नमः ॐ पादपासनाय नमः ॐ वसुश्रवसे नमः ॐ कव्यवाहाय नमः ॐ प्रतप्ताय नमः ॐ विश्वभोजनाय नमः ॐ जप्याय नमः ॐ जरादिशमनाय नमः ॐ लोहिताय तनूनपते नमः ॐ प्रषदश्वाय नमः ॐ नभोयोनये नमः
ఓం సుప్రతీకాయ నమః ఓం తమిశ్రఘ్నే నమః ఓం నిధాగాయ తపనాయ నమః ఓం మేఘభక్షాయ నమః ఓం పరపురంజయాయ నమః ఓం సుఖానిలాయ నమః ఓం సునిష్పన్నాయ నమః ఓం సురభయే శిశిరాత్మకాయ నమః ఓం వసంతాయ మాధవాయ నమః ఓం గ్రీష్మాయ నమః ఓం నభస్యాయ నమః ఓం బీజవాహనాయ నమః ఓం అంగిరా గురవే నమః ఓం ఆత్రేయాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వపావనాయ నమః ఓం పావనాయ నమః ఓం పురజితే నమః ఓం శక్రాయ నమః ఓం త్రైవిద్యాయ నమః ఓం నవావరణాయ నమః ఓం మనోబుద్ధయే నమః ఓం అహంకారాయ నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం క్షేత్రపాలకాయ నమః ఓం జమదగ్నయే నమః ఓం బలనిధయే నమః ఓం విగాలాయ నమః ఓం విశ్వగాలవాయ నమః ఓం అఘోరాయ నమః ఓం అనుత్తరాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం శ్రేయసే నమః ఓం నిశ్రేయసప్రదాయ నమః ఓం శైలాయ నమః ఓం గగనకుందాభాయ నమః ఓం దానవారయే నమః ఓం అరిందమాయ నమః ఓం చాముండాయ నమః ఓం జనకాయ నమః ఓం చారునిశల్యాయ నమః ఓం లోకశల్యదృశే నమః ఓం చతుర్వేదాయ నమః ఓం చతుర్భావాయ నమః ఓం చతురాయ నమః ఓం చతురాయ నమః ఓం చతురప్రియాయ నమః ఓం ఆమ్నాయాయ నమః ఓం సమామ్నాయాయ నమః ఓం తీర్థదేవాయ శివాలయాయ నమః ఓం బహురూపాయ నమః ఓం మహారూపాయ నమః ఓం సర్వరూపాయ నమః ఓం చరాచరాయ నమః ఓం న్యాయ నిర్మాయకాయ నమః ఓం నేయాయ నమః ఓం న్యాయగమ్యాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం సహస్రమూర్ధ్నే నమః ఓం దేవేంద్రాయ నమః ఓం సర్వశస్త్రప్రభంజనాయ నమః ఓం ముండినే నమః ఓం విరూపాయ నమః ఓం వికృతాయ నమః ఓం దండినే నమః ఓం నాదినే నమః ఓం గుణోత్తమాయ నమః ఓం పింగళాక్షాయ నమః ఓం బహ్వక్షాయ నమః ఓం నీలగ్రీవాయ నమః ఓం నిరామయాయ నమః ఓం సహస్రభాహవే నమః ఓం సర్వేషాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం సర్వలోకధృషే నమః ఓం పద్మాసనాయ నమః ఓం పరం జ్యోతిషే నమః ఓం పారంపర్య ఫలప్రదాయ నమః ఓం పద్మగర్భాయ నమః ఓం మహాగర్భాయ నమః ఓం విశ్వగర్భాయ నమః ఓం విచక్షణాయ నమః ఓం పరావరజ్ఞాయ నమః ఓం వరదాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం మహాస్వనాయ నమః ఓం దేవాసుర గురుదేవాయ నమః ఓం దేవాసుర నమస్కృతాయ నమః ఓం దేవాసుర మహామిత్రాయ నమః ఓం దేవాసుర మహేశ్వరాయ నమః ఓం దేవాసురేశ్వరాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దేవాసుర మహాశ్రయాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం అనయాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం దేవతాత్మనే నమః ఓం ఆత్మసంభవాయ నమః ఓం సద్యాయ నమః ఓం మహాసురవ్యాధాయ నమః ఓం దేవసింహాయ నమః ఓం దివాకరాయ నమః ఓం విభుధాగ్రచరాయ శ్రేష్ఠాయ నమః ఓం సర్వదేవోత్తమోత్తమాయ నమః ఓం శివజ్ఞానరతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శికిశ్రీపర్వతప్రియాయ నమః ఓం వజ్రహస్తాయ నమః ఓం సిద్ధఖడ్గాయ నమః ఓం నరసింహనిపాతనాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం లోకచారిణే నమః ఓం ధర్మచారిణే నమః ఓం ధనాధిపాయ నమః ఓం నందినే నమః ఓం నందీశ్వరాయ నమః ఓం అనంతాయ నమః ఓం నగ్నవ్రతధరాయ నమః ఓం శుచయే నమః ఓం లింగాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం యుగాధ్యక్షాయ నమః ఓం యుగాపహాయ నమః ఓం స్వధామ్నే నమః ఓం స్వగతాయ నమః ఓం స్వర్ఘిణే నమః ఓం స్వరాయ నమః ఓం స్వరమయస్వనాయ నమః ఓం బాణాధ్యక్షాయ నమః ఓం బీజకర్త్రే నమః ఓం కర్మకృతే నమః ఓం ధర్మసంభవాయ నమః ఓం దంభాయ నమః ఓం లోభాయ నమః ఓం శంభవే నమః ఓం సర్వభూతమహేశ్వరాయ నమః
ఓం శ్మశాన నిలయాయ నమః ఓం త్రయక్షాయ నమః ఓం సేతవే నమః ఓం అప్రజ్ఞాకృతయే నమః ఓం లోకోత్తర స్ఫుటలోకాయ నమః ఓం త్రయంబకాయ నమః ఓం నాగభూషణాయ నమః ఓం అంధకారయే నమః ఓం మఖద్వేషిణే నమః ఓం విష్ణుకంధరపాతనాయ నమః ఓం హీనదోషాయ నమః ఓం అక్షయగుణాయ నమః ఓం దక్షారయే నమః ఓం పూషదంతభిదే నమః ఓం పూర్ణాయ నమః ఓం పూరయిత్రే నమః ఓం పుణ్యాయ నమః ఓం సుకుమారాయ నమః ఓం సులోచనాయ నమః ఓం సన్మార్గపాయ నమః ఓం ప్రియాయ నమః ఓం ధూర్తాయ నమః ఓం పుణ్యకీర్తయే నమః ఓం అనామయాయ నమః ఓం మనోజవాయ నమః ఓం తీర్థకరాయ నమః ఓం జటిలాయ నమః ఓం నియమేశ్వరాయ నమః ఓం జీవితాంతకరాయ నమః ఓం వసురేతసే నమః ఓం వసుప్రదాయ నమః ఓం సద్గతయే నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధయే నమః ఓం సజ్జాతయే నమః ఓం కలకంటకాయ నమః ఓం కళాధరాయ నమః ఓం మహాకాలభూతాయ నమః ఓం సత్యపరాయణాయ నమః ఓం లోకలావణ్యకర్త్రే నమః ఓం లోకోత్తర సుఖాలయాయ నమః ఓం చంద్రసంజీవనాయ నమః ఓం శాస్త్రే నమః ఓం లోకగ్రాహాయ నమః ఓం మహాధిపాయ నమః ఓం లోకబంధవే నమః ఓం లోకనాథాయ నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం కృత్తిభూషితాయ నమః ఓం అనపాయాయ నమః ఓం అక్షరాయ నమః ఓం కాంతాయ నమః ఓం సర్వశస్త్రభృతాంబరాయ నమః ఓం తేజోమయాయ ద్యుతిధరాయ నమః ఓం లోకమాణినే నమః ఓం గృణార్ణవాయ నమః ఓం శుచిస్మితాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం అజేయాయ నమః ఓం దురతిక్రమాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం జలేశ్వరాయ నమః ఓం తుంబవీణాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం విశోకాయ నమః ఓం శోకనాశనాయ నమః ఓం త్రిలోకపాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం సర్వశుద్ధయే నమః ఓం అదోక్షజాయ నమః ఓం అవ్యక్తలక్షణాయ దేవాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం విశాంపతయే నమః ఓం వరశీలాయ నమః ఓం వరగుణాయ నమః ఓం సారాయమాణధరాయ నమః ఓం యమాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే ప్రజాపాలాయ నమః ఓం హంసాయ నమః ఓం హంసగతయే నమః ఓం వయాయ నమః ఓం వేధసే నమః ఓం విధాత్రే నమః ఓం ధాత్రే నమః ఓం స్రష్ట్రే నమః ఓం హర్త్రే నమః ఓం చతుర్ముఖాయ నమః ఓం కైలాసశిఖరవాసినే నమః ఓం సర్వావాసినే నమః ఓం సదాగతయే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం ద్రుహిణాయ నమః ఓం భూతపాలాయ నమః ఓం భూపతయే నమః ఓం సద్యోగినే నమః ఓం యోగ విద్యోగినే నమః ఓం వరదాయ నమః ఓం బ్రహ్మణప్రియాయ నమః ఓం దేవప్రియాయ నమః ఓం దేవనాథాయ నమః ఓం దేవకాయ నమః ఓం దేవచింతకాయ నమః ఓం విషమాక్షాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం వృషదాయ వృషవర్ధనాయ నమః ఓం నిర్మమాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిరుపద్రవాయ నమః ఓం దర్పఘ్నే నమః ఓం దర్పదాయ నమః ఓం దృప్తాయ నమః ఓం సర్వార్థపరివర్తకాయ నమః ఓం సహస్రార్చయే నమః ఓం భూతిభూషాయ నమః ఓం స్నిగ్ధాకృతయే నమః ఓం అదక్షిణాయ నమః ఓం భూతభవ్యభవన్నాథాయ నమః ఓం విభవాయ నమః ఓం భూతినాశనాయ నమః ఓం అర్థాయ నమః ఓం అనర్థాయ నమః ఓం మహాకోశాయ నమః ఓం పరకార్యైకపండితాయ నమః ఓం నిష్కంటకాయ నమః ఓం కృతానందాయ నమః ఓం నిర్వ్యాజాయ వ్యాజమర్దనాయ నమః ఓం సత్వవతే నమః ఓం సాత్వికాయ నమః ఓం సత్యాయ నమః ఓం కృతస్నేహాయ నమః ఓం కృతాగమాయ నమః ఓం అకంపితాయ నమః ఓం గుణగ్రాహిణే నమః ఓం నైకాత్మనే నమః ఓం నైకకర్మకృతే నమః ఓం సుప్రీతాయ నమః ఓం సుఖదాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సుకరాయ నమః ఓం దక్షిణానిలయాయ నమః ఓం నందిస్కంధధరాయ నమః
ஓம் துரியாய நமஹ, ஓம் பிரகடாய நமஹ, ஓம் பிரீத்திவர்தனாய நமஹ, ஓம் அபராஜிதாய நமஹ, ஓம் சர்வசகாய நமஹ, ஓம் கோவிந்தாய நமஹ, ஓம் சத்வவாஹனாய நமஹ, ஓம் அத்ருதாய நமஹ, ஓம் ஸ்வத்ருதாய நமஹ, ஓம் சித்தாய நமஹ, ஓம் பூதமூர்த்தயே நமஹ, ஓம் யசோதனாய நமஹ, ஓம் வாராஹஸ்ருங்கத்ருக்ஸ்ருங்கினே நமஹ, ஓம் பலவதே நமஹ, ஓம் ஏகநாயகாய நமஹ, ஓம் ஸ்ருதிப்ரகாஷாய நமஹ, ஓம் ஸ்ருதிமதே நமஹ, ஓம் ஏகபந்தவே நமஹ, ஓம் அநேகத்ருஷே நமஹ, ஓம் ஸ்ரீவத்ஸல சிவாரம்பாய நமஹ, ஓம் சாந்தபத்ராய நமஹ, ஓம் சமாயேஷசே நமஹ, ஓம் பூஷயாய நமஹ, ஓம் பூஷணாய நமஹ, ஓம் பூதயே நமஹ, ஓம் பூதிக்ருதே நமஹ, ஓம் பூதபாவனாய நமஹ, ஓம் அகம்பாய நமஹ, ஓம் பக்திகாயாய நமஹ, ஓம் காலஹானயே நமஹ, ஓம் கலாவிபவே நமஹ, ஓம் சத்யவ்ரத மகாத்யாகினே நமஹ, ஓம் நித்யா சாந்தி பராயணாய நமஹ, ஓம் பரார்த்த விருத்தயே வரதாய நமஹ, ஓம் விரக்தாய நமஹ, ஓம் விசாரதாய நமஹ, ஓம் சுபதாய நமஹ, ஓம் சுபகர்த்ரே நமஹ, ஓம் சுபநாம்னே நமஹ, ஓம் ஸ்வயம் சுபாய நமஹ, ஓம் அனர்த்திதாய நமஹ, ஓம் குணக்ராஹிணே நமஹ, ஓம் அகர்த்ரே நமஹ, ஓம் கனகப்ரபாய நமஹ, ஓம் ஸ்வபாவபத்ராய நமஹ, ஓம் மத்யஸ்தாய நமஹ, ஓம் சத்ருக்னாய நமஹ, ஓம் விக்னநாசனாய நமஹ, ஓம் ஷிகண்டினே நமஹ, ஓம் கவசினே நமஹ, ஓம் சூலினே நமஹ, ஓம் ஜடினே நமஹ, ஓம் முண்டினே நமஹ, ஓம் குண்டலினே நமஹ, ஓம் அமிருத்யவே நமஹ, ஓம் சர்வத்ருஷே சிம்ஹாய நமஹ, ஓம் தேஜோராஷயே மகாமணயே நமஹ, ஓம் அசங்கேயாய நமஹ, ஓம் அப்ரமேயாத்மனே நமஹ, ஓம் வீரியவதே நமஹ, ஓம் வீரியகோவிதாய நமஹ, ஓம் வேத்யாய நமஹ, ஓம் வியோகாத்மனே நமஹ, ஓம் சப்தாவரமுனீஸ்வராய நமஹ, ஓம் அனுத்தமாய துராதர்ஷாய நமஹ, ஓம் மதுர பிரியதர்ஷனாய நமஹ, ஓம் சுரேஷாய நமஹ, ஓம் ஸ்மரணாய நமஹ, ஓம் சர்வாய நமஹ, ஓம் சப்தாய நமஹ, ஓம் பிரதபதாம்பராய நமஹ, ஓம் காலபக்ஷாய நமஹ, ஓம் காலகாலாய நமஹ, ஓம் கங்கணீகிருதவாசுகயே நமஹ, ஓம் மகேஷ்வாசாய நமஹ, ஓம் மஹீபர்த்ரே நமஹ, ஓம் நிஷ்கலங்காய நமஹ, ஓம் விஷுங்கலாய நமஹ, ஓம் த்யுமனயேதரணயே நமஹ, ஓம் தன்யாய நமஹ, ஓம் சித்திதாய நமஹ, ஓம் சித்திசாதனாய நமஹ, ஓம் விஸ்வதஸம்ப்ரவிருத்தாய நமஹ, ஓம் வியுடோரஸ்காய நமஹ, ஓம் மஹாபுஜாய நமஹ, ஓம் சர்வயோனயே நமஹ, ஓம் நிராதங்காய நமஹ, ஓம் நரநாராயணப்ரியாய நமஹ, ஓம் நிர்லேபாய நமஹ, ஓம் யதிசங்காத்மனே நமஹ, ஓம் நிர்வ்யங்காய நமஹ, ஓம் வ்யங்கநாசனாய நமஹ, ஓம் ஸ்தவ்யாய நமஹ, ஓம் ஸ்தவப்ரியாய நமஹ, ஓம் ஸ்தோத்ரே நமஹ, ஓம் வ்யாசமூர்த்தயே நமஹ, ஓம் நிராகுலாய நமஹ, ஓம் நிரவத்யமயோபாயாய நமஹ, ஓம் வித்யாராஷயே நமஹ, ஓம் சத்கிருதாய நமஹ, ஓம் பிரசாந்த புத்தயே நமஹ, ஓம் அக்ஷுண்ணாய நமஹ, ஓம் சங்கிரஹாய நமஹ, ஓம் நித்யசுந்தராய நமஹ, ஓம் வையாக்ரதுர்யாய நமஹ, ஓம் தாத்ரீஷாய நமஹ, ஓம் சங்கல்பாய நமஹ, ஓம் சர்வரீபதயே நமஹ, ஓம் பரமார்த்த குரவே நமஹ, ஓம் தத்தாய நமஹ, ஓம் சூரயே நமஹ, ஓம் ஆஶ்ரிதவத்ஸலாய நமஹ, ஓம் சோமாய நமஹ, ஓம் ரசஜ்ஞாய நமஹ, ஓம் ரசதாய நமஹ, ஓம் சர்வசத்வாவலம்பனாய நமஹ. இதி ஸ்ரீ சிவமஹாபுராணே சதுர்த்யாம் கோடிருத்ரசம்ஹிதாயாம் சிவசஹஸ்ரநாம வர்ணனம் நாம பஞ்சத்ரிம்சோத்யாயம்.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్ర అనుకుంది. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయ స్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు. అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు. మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి, భావన చాలు. మన త్వగస్థిగత ఈ సర్వపాపై ఆ రుద్రుడు తొలగించుగాక. ఈ సర్వ పాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతాడట, గుండె తడుపుకుంటాడట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది. ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడాయన. యమకింకరులు కానీ ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రాదు. అది రుద్రాధ్యాయనకున్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట? వాడే రుద్రుడైపోయేట. ఇది విశేషించండి. ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అంటే ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి పూజించగన్నారు. ఇంకెవరు ఆ మాటలే. నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు. నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండుని భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడడం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి. దానికి మళ్ళీ రుద్రుడే ముందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానంద లహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్రరూపిణం ధ్యాయేత్. ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ. ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తున్నాం? అమృతముతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తున్నాం అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుక స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధ స్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకాభం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యైరన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముజ్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో 5 ముఖాలతో పింగళ జట ఎర్రని జటలతో దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభ వాహనుడై ఉన్నాడు. నీలకంఠుడై ఉన్నాడు. నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు గుర్చుకుంటున్నారు. సర్వ దేవతలు సిద్ధులు మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్ర స్వరూపం నీ ముందు ఉన్నది, దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మేవాతిశ్రిత వాగ్హృదయే హృదయం మహి అహమమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాను, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మేవాతిశ్రిత అగ్ని నా వాక్కునుందన్నాడు. ఈ వాక్ ఎక్కడుంది? వాగ్హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకే హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఇంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి. ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే, వాక్ ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది, అది తెచ్చి ధ్యానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిల్వదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మయ వాచసిత వాగ్రదే హృదయమయ్య అమృతం బ్రహ్మణి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటో ఇటో అనుకుంటూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చేయాలి. మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఉద్వాసన చెప్పాను చివరి. ఉద్వాసన అంటే మళ్ళీ తన యొక్క ఉత్కృష్టమైన వాసస్థానంలోకి పంపించడం. ఏది ఉత్కృష్టమైన వాసం? ఎత్తుగా పెట్టడం. ఎత్తుగా పెట్టడం అంటే అర్థం ఏంటండి? నువ్వు చూస్తున్న వాటికి పైన పెట్టడం. నువ్వు చూస్తున్నవి ఏమిటి? ఈ ఇంద్రియములు, వాసనలు, తన్మాత్రలు, వీటన్నిటికీ ఎత్తులు పెట్టడం అంటే దాని యొక్క అసలు స్థానమైన ఆత్మయందు దాన్ని ఉంచుట. అక్కడికి తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఇప్పుడు ఏమైంది? అది విశ్వరూపిణమైన రుద్రతేజం కనుక ఇంకా నీ నుంచి అదే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఈశ్వరారాధనలో ఉన్న మర్మం. ఇది తెలుసుకోవడానికి మీకు ఆ జ్ఞానం అంతా ఇవ్వగలగడం రుద్రంలో చెప్పాడు గనక ఆరాధన అంతా రుద్రంతోనే చేస్తున్నాడు. ఇక్కడి నుంచి 11 అనువాకాలు వాడు అభిషేకానికో పూజకో వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించబడడం ఏం చేస్తున్నది? విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాయి మన, ఇంకా మిగిలింది అభిషేకం. బయట జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడి రుద్రుడేమిటో, రుద్ర నమకమేమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని, ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమ రుచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిహి రుద్రః అని మంత్రం ఉన్నది. ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది. మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంట. యజ్ఞాగ్ని కుండంలో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాని ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని. దాన్నే మనం చిదగ్ని అనండి. ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్ని స్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తున్నది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఇప్పుడు ఏమని మనకు తెలియబడుతున్నాడు? అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, అంటే ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగా, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్ని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమం. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికి వల్లే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని యొక్క లక్షణములైన ఉష్ణత, కాంతి అవి తీసుకుని ఆర్ద్రత, సోమము యొక్క లక్షణం తడి, చల్లదనం, ఇవి సోమము యొక్క లక్షణం. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని. పదార్థ నిర్మాణం కూడా ఈ రెండింటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణమవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు? అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు. వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని, నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్నా ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ అగ్నికి సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం. అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి అని, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని. ఆ యజ్ఞ తత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం. అగ్ని సోమాత్మకమనే తత్వ గ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది.

రకారం అగ్ని బీజం స్యాత్ అని చెప్తున్నారు. శాస్త్రరీత్యా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది. అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి, విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్ర అనే శబ్దం ద్రవతి ద్రవయతి ఇది ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి. కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్థశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించినా దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియాపద్ధతులుంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిషశాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం, వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. ఇన్ని రకములుగా శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష, కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. ఇవన్నీటితోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్ప శ్రుతాత్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడు విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు మనం. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంట అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిశోమ తత్వాన్ని చెప్పుకున్నామో, అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములున్నాయి, జ్యోతిషాస్త్రపరమైన అర్థములు. దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్ర మంత్రాకమైనటువంటి శక్తి ఆ ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు? దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి? శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైన వాడు. ఇన్ని దుఃఖములు ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడు అంటే ఏడిపించేవాడు. ప్రళయకాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాలు లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయమైందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పును మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది.

అది దేన్ని బట్టి? నీ కర్మానుగుణం. అలాగ పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అనమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు, అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతారు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా, అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్తున్నది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు, సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. శివుడు పరమ కారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్తంటే ఏమిటి? వృత్తంటే దుఃఖము దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా, వృత్తంటే దుఃఖం దుఃఖ కారణం, ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు కనుక రుద్రుడు అని చెప్పి ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు దుఃఖ విమోచకుడు. లోకంలో కొందరు దుఃఖ విమోచకులు కనిపిస్తారు. ఆ దుఃఖ విమోచకత్వం ఎలాంటిది అంటే ఏడిచేవాడు కన్నీళ్లు తుడవడం లాంటి, అది కన్నీళ్లు తుడుస్తుంది తప్ప ఏడుపుకి కారణమైనటువంటి దాన్ని తుడవలేదు. లోకంలో ఎవ్వరూ కూడా ఏడుపుని పోగొట్టగలరేమో గాని ఏడుపుకి అసలు కారణాన్ని ఎవరు పోగొట్టలేరు. దుఃఖానికి అసలు కారణం ఏంటి చెప్పండి? ఏదో ఘటనలు అంటాం, ఘటనలేం కాదు, అజ్ఞానం అసలు కారణం దుఃఖానికి, అవిద్య మూల కారణం. దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేదే లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది గనక దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు. దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంప తెంచేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తుంది. అందుకే దుంప తెంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలమేమిటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా? కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉందే, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి, దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు, లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి. అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించాం, ఆయన వెంటనే గమనించాడు దీనికి ఏది కారణమో దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరు అంటారు ఏమండి ఏదో అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి కానీ రుద్రం చదువుకో జపం చేసుకో ఇవేమిటండి ఇలాంటివి ఎవడైనా చెప్తాడు, మనదంతా మూఢనమ్మకాలండి అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి, ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలున్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధులు వాడుతున్నా తగ్గని వాళ్ళు మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్లే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరుగుడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరుగుడికి ఇవ్వదు. పోనీ ఔషధం పని చేయాలన్నా డాక్టర్ పని చేయాలన్నా ఆ ఇద్దరు సరైన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి, అదే అనుకూలత అనేటువంటిది. సరైన టైంలో సరైన డాక్టరు సరిగ్గా డయాగ్నోస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి.
లేకపోతే ఉట్టి కడుపు నొప్పుని వెళ్తే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిత్త చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయిందండి అనేటువంటి వాడు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి మనకి. విషమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు. ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి, ఒక్క నాకే కాదు. ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సొరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్టు. ఆయన చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడు ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు, ఆ రోజు శివరాత్రి, ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట. ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణం వదిలేస్తాను గట్టిగ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు, నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన ఆ శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేసాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు. మందు వాడిన మరుసటి రోజే అతనికి వ్యాధి తగ్గిందండి. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు. అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరి ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు, అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టంతో దాని మీదే ఉంటుంది. ఈ పైపై ఏడుపులు కాదు. చిన్నపిల్లవాడు చాక్లెట్ ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి. వాళ్ళు అసలు దుఃఖమేంటో వాళ్ళు కనుక్కున్నారు, దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్ని చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్రహ. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతము నందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో, కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசிபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய.
1: குணநிதி. பூர்வகாலంలో காம்பீக நகரంలో యజ్ఞదత్తుడు అనే బ్రహ్మోత్తముడు ఒకడు ఉండేవాడు. ఈయన వేద వేదాంగ విదుడు, శాస్త్రవేత్త, పైపెచ్చు పరమనిష్టాగరిష్ఠుడు, చాలా పండితుడు. కాబట్టి రాజు యొక్క ఆదరణతో పాటుగా ప్రజలు కూడా ఈయన్ని చాలా గౌరవిస్తూ ఉండేవాళ్లు. ఈ కారణం చేత రాజాదరణతో పాటుగా ప్రజల యొక్క మన్ననలు కూడా పొందుతూ ఉండేవాడు. చాలా సదాచార సంపన్నుడు. అతడి యొక్క భార్య సుమిదేవమ్మ, భర్తకు తగినటువంటి భార్య. వీళ్ల యొక్క కుమారుడు గుణనిధి. ఒకే ఒక్క కుమారుడు కావటం చేత ఆ బాలుణ్ణి చాలా అల్లారు ముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చినాయి. సరే, ఉపనయనం చేశారు. విద్యాభ్యాసానికి గురుగారి దగ్గరికి పంపించారు. కాని ఆ పిల్లవాడికి చదువు సంధ్య మాత్రం ఏ అంటలేదు. ఒట్టి సోమరిపోతాయి. చెరుసు ఆవాసాలకు బాగా అలవాటు పడిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటికీ ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి బాగా గారాబం మాత్రం చేస్తూ ఉండేది. అయితే రాజుగారి కొలువు, పండిత చర్చలు వీటితోనే తండ్రికి కాలం సరిపోయేది. కుమారుణ్ణి గురించి పట్టించుకునేంత సమయం ఉండేది కాదు. కాబట్టి కుమారుణ్ణి గురించి ఏమీ పట్టించుకోలేకపోయాడు తండ్రి. గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడితో పాటే అతడి యొక్క చెడలవాట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. దుర్జన సాంగత్యం, మద్యపానం, యూదం ఇలాంటి వ్యసనాలు కూడా బాగా అలవాటైనాయి. రాత్రి పగలు తేడా లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి ఇంత అన్నం మాత్రం తినిపోయేవాడు. కుమారునింటికి వచ్చినప్పుడు కండ తడి పెట్టుకునేది తల్లి. నాయనా, చెడు తిరుగులు మాన్రా, శుభ్రంగా చదువుకోరా అని బతిమాలేది. అతను మాత్రం వినేవాడు కాదు. కాని పుత్ర ప్రేమ, దీంతో అత అడిగినటువంటి డబ్బులు మాత్రం ఇచ్చేసేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత ఇంట్లో నుంచి ధనాన్ని తీసుకెళ్లి జోదం మాత్రం ఆడుతూ ఉండేవాడు ఈ గుణనిధి. కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు. అతడు అడిగినంత డబ్బు ఆవిడ ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్నటువంటి వజ్రపు ఉంగరాన్ని తీసుకుని వెళ్లిపోయాడు గుణనిధి. ఈ రకంగా తీసుకెళ్లినటువంటి ఆ ఉంగరాన్ని జోదంలో ఓడిపోయాడు. గెలిచినటువంటి వాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతూ ఉండగా యజ్ఞదత్తుడు చూశాడు. ఆ ఉంగరం అతడి చేతికి ఎలా వచ్చింది? అనుమానం వచ్చింది. వెంటనే అతడిని అక్కడ నిలువరించి, ఈ ఉంగరం నీకెక్కడిది, ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజు యొక్క ఆస్థానంలో నేను నీ మీద ఫిర్యాదు చేస్తాను, నిన్ను రాజుగారి ఆస్థానానికి తీసుకువెడతాను, అక్కడ శిక్ష పడేలా చూస్తాను అని చెప్పేసి బెదిరించాడు. ఆ మాటలకు భయపడ్డటువంటి ఆ జుదరి నిజం చెప్పేశాడు. ఆ మాటలు వినగానే స్థాణువులా అయిపోయాడు యజ్ఞదత్తుడు. తనకి ఇవ్వవలసినటువంటి బాకీ మొత్తం చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వెళ్లాడు. భర్త ఇంటికి రాగానే కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడై నేల మీద కూలబడ్డాడు. అతని కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. భార్య అతన్ని కళ్ళు గడిగి, నాథా, నీ విచారానికి కారణం ఏమిటి అంది. యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారు నాకు బహుకరించినటువంటి వజ్రాల ఉంగరం ఒకటి ఉండాలి కదా, అది ఏమైంది అన్నాడు. ఓ చింతే కదా, దానికోసం ఇంత కష్టపడాలా, ఆ ఉంగరం లోపల పేటలో భద్రంగా ఉన్నది అన్నది. సరే, ఒకసారి దాన్ని తీసుకుని రా అన్నాడు యజ్ఞదత్తుడు. అదెంత భాగ్యం, ముందు స్నానం చేసి భోజనం చేయండి, ఆ ఉంగరం ఎక్కడికి పోతుంది, మనింటోదే కదా, అది ఎప్పుడైనా తెస్తాను, ముందు మీరు లేవండి అన్నది. ఇలా అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది యజ్ఞదత్తుడి యొక్క భార్య. దానికి కోపగించినటువంటి యజ్ఞదత్తుడు, అసే పాపిష్టిదానా, నిజం చెప్పు, నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా, అసలు గురువుగారి దగ్గరికి వెళుతూ ఉన్నాడా, స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము ఈ మాటలు ఏమైనా కనీసం వాడికి తెలుసన్నా తెలుసా, నీ మాటలు నిజము అని నమ్మి ఇంతకాలము నేను కాలం వెళ్ళబుచ్చాను, నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి, ఎంత పని చేశావు నువ్వు అంటూ గద్దించాడు. భార్య మారు మాట్లాడలేదు, కండ తడిపెట్టింది. ఆ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్లే ధైర్యం చాలలేదు, ఏం చేయాలో తెలియలేదు. ఇంటికి వెడితే తండ్రి కేకలేస్తాడు, దాంతో భయపడి ఊరు వదిలి పారిపోయాడు. సరే, బయటికి వెళ్లిపోయాడు గుణనిధి. ఏం చేయడానికి లేదు, ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు పస్తుపడుకోవటం, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. తినడానికి కూడా తిండి లేదు, అలా ఆలోచిస్తూ నడిచి వెళుతూ ఉన్నాడు. ఇంతలో ఒక గ్రామం వచ్చింది. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. తన యొక్క గమ్యం ఏమిటో తనకు తెలీదు ఈ గుణనిధికి. నడిచి వెళుతూ ఉన్నటువంటి గుణనిధికి ఈ శివాలయం కనిపించింది. శివాలయంలోకి వెళ్లాడు. ఆ రోజు మహాశివరాత్రి. రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి. శరీరం బాగా నిరసించిపోయింది, శరీరం తూలిపోతోంది. నిద్రపోదామంటే అంత భజన గోల గోలగా ఉంది, నిద్రపోయే అవకాశం లేదు. గుడంతా చాలా గోలగా ఉంది. ఇంతలో భక్తుల యొక్క పూజలన్నీ పూర్తయిపోయినాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉన్నారు. అందుచేత ఆ ప్రసాదాన్ని వాళ్ళెవరూ తీసుకోలేదు. తెల్లవారిపోతూ ఉన్నది. భక్తులు ప్రాణసంధ్యలు పూర్తి చేసుకోవటానికి అని బయటికి వెళ్లారు. ఆలయంలో ఎవరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైనటువంటి తినుబండారాలు, ఘుమఘుమలు ఎత్తు ఉన్నటువంటి ఆ వాసనలతో కనిపించాయి. ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్నటువంటి గుణనిధికి శివుడి యొక్క అనుగ్రహం లభించినట్లుగా అయింది. మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. తన భుజాన ఉన్నటువంటి బట్ట చింపి నూనెలో ముంచి దీపం వెలిగించాడు. ఇలా దీపం వెలిగించడానికి కారణం ఏమిటో తెలుసా, శివుడి మీద ఉన్నటువంటి భక్తి కాదు, లోపల ఉన్నటువంటి దీపం కాస్త కొండెక్కింది. ఆ కారణం చేత వెలుతురు లేదు, అక్కడ ఏముందో సరిగా కనపట్టలేదు. అందుకోసమని తన పైన ఉన్నటువంటి బట్టను నూనెలో ముంచి దీపంగా వెలిగించాడు. చూడండి, ఇది తెలిసి చేసినటువంటిది కాదు. శివుడి మీద భక్తితో అక్కడ అతడు దీపారాధన చేయలేదు. ఏదైతే ఏమైంది, మొత్తానికి అక్కడ నూనెలో ముంచి దీపం మాత్రం వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదం ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఈ సమయంలో బయట ఎవరో వస్తూ ఉన్నటువంటి అలికిడైంది. వాళ్ళు వచ్చి తనను అడగిస్తారేమో అని భయపడ్డాడు, తత్తరపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. బయటికి పారిపోవాలి ఆలోచిస్తూ ఉన్నాడు. పారిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బయటికి అడుగులు వేశాడు. అతన్ని చూసినటువంటి భక్తులు, ఎవరో దొంగవాడు లోపలికి వచ్చి తమ యొక్క వస్తువులన్నీ ఎత్తుకుని వెళ్లిపోతూ ఉన్నాడు అని చెప్పేసి భావించినటువంటి వాళ్లై దొంగ దొంగ అని అరుస్తూ పట్టుకోవడానికి వెంటబడ్డారు. దాంతో కంగారు పడిపోయాడు. గర్భగుడిలోంచి బయటకు వచ్చాడు. అక్కడ అటు ఇటు తిరిగాడు. ఎటు వెళ్లాలో దెవ తెలియలేదు. ఇంతలో కింద ఆ నేల మీద పోసి ఉన్నటువంటి నూనె మీద కాలు పడింది. కాలు కాస్త జారింది. తూలి నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైనటువంటి గాయమైంది. స్పృహ కాస్త కోల్పోయాడు. కొద్ది క్షణాలలోనే మరణించాడు ఈ యొక్క గుణనిధి. గుణనిధి ప్రాణాలు తీసుకుని వెళ్లిపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో అతని కోసం శివభక్తులు కూడా వచ్చారు. ఇతడు మహాపాపి, దూరదరి, దొంగ, కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు. ఏది ఏమైనప్పటికీ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రి అంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలిపెట్టాడు. కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభక్తులు. వీళ్ళిద్దరి మధ్య వాదాపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతలో ఆకాశం నుంచి దివ్యమైనటువంటి విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభట్లారా, లోకంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం గనక చేసినట్లయితే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ రెండు పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండేటటువంటి యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని మేం కైలాసానికి తీసుకువెళ్తున్నాము అంటూ అతన్ని ఆ దివ్యమైనటువంటి విమానం ఎక్కించి కైలాసానికి తీసుకెళ్లిపోయారు. గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి ఆ తర్వాత మళ్లీ భూలోకంలో కళింగ దేశపు రాకుమారుడిగా జన్మించాడు. తండ్రి తర్వాత అతడే రాజయ్యాడు. అతడి పేరు అరిందముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు. యజ్ఞయాగాదులు చేశాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు. నిరతాన్న దానం చేశాడు. చివరికి అవసాన కాలంలో అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్యుడు, అతడి యొక్క కుమారుడు విశ్రవుడు. ఈ విశ్రవుడు భరద్వాజుని కుమార్తె అయినటువంటి దేవకర్ణిని వివాహం చేసుకున్నాడు. అరిందముడు మరణించిన తరువాత స్వర్గ సుఖాలు అనుభవించి ఈ దేవకర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. అతడే కుబేరుడు. కుబేరుడి యొక్క అందచందాలు బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళ లోకంలో ఉన్నటువంటి సుమతి తన కుమార్తె అయినటువంటి కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగా అయినా సరే ఈ విశ్రవుణ్ణి వివాహం చేసుకోవాల్సింది. అతని వల్ల కుబేరుని వంటి కుమారుణ్ణి కనవలసింది అన్నాడు. తండ్రి మాట శిరసావహించినటువంటి ఆ కైకసి విశ్రవుడి దగ్గరికి వెళ్లి తన యొక్క మనోభీష్టాన్ని అతడికి తెలియజేసింది. ఆవిడ యొక్క కోరికను గ్రహించినటువంటి మహర్షి ఆ కోరికను మన్నించాడు. అది అసుర సంఖ్య కావటం చేత ఆవిడకి రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు. కుబేరుడు శివుణ్ణి గురించి అనేక సంవత్సరాల తపస్సు చేసి రకరకాలైనటువంటి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుణ్ణి ఓడించి ఈ లంకా నగరాన్ని గస్తా స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాశీనగరం చేరి అన్నపానీయాలన్నీ కూడా విసర్జించి శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతడి యొక్క తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథము అనే మనోహరమైనటువంటి ఉద్యానవనాన్ని కూడా నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు. నవనిధులకు కూడా అధిపతిగా చేశాడు ఈశ్వరుడు. ఈ రకంగా ఎన్ని చెడ్డ పనులు చేసినప్పటికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల గుణనిధి కుబేరుడయ్యాడు. ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు, ధనాధిపతి అయ్యాడు, నవనిధులకు కూడా అధిపతి అయినాడు.

చంద్రమాసి శుక్రమస్య మృతామసి వైశ్వదేవమాసి చిదాసి మనాసి ధీరాసి దక్షిణాసి క్షత్రియా ఆసి యజ్ఞియాస్యదీతిరస్యుభయతః శ్రీ

నవాచమర్వత్సుపయా ఉశ్రియా ఆసు హృత్సకృతం వరుణో విక్ష్వగ్నిం దివి సూర్యా మదధాత్సో మమద్రౌ సూ

ప్రయత్కరణిలో భజంతో ఇవం రుద్రా పృథివీంతిషకంతేదశాశ్వాప్యుగం గోరంజుడం దాగుంజమనాయ విశ్వే

ఇంద్రం విధమంబాధానమగవాయం శాసనింద్రం విశ్వాసాహమోదే నూతనాగోగ్ర

తమసోరథం మన్నాలి రాజంతి కవయస్సు యజ్ఞా ఉపజాపతిరోహేంద్రాయస్తామరుత్వేంద్రాయస్తామరుత్వేంద్రవరణాయ ప్రధమ్మదాయ ఆహరింద్రస్త జఠయమద్ధ భోగ్యంతమురా.

ఇంద్రాయ మహాగుంజింద్రాజుల్రాజేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయే
സദാ ജനത്ത

పాయభిత్తరం శిరేభిరేమాయం హిరణ్యజస్వస్సు విదాయరేహక్రామాయన్నాశంశేషద ఉపయామేవాసిదేవాయత్రాసమిత్రే హిరణ్యమాని భూతయస విదాహమహత్వయే సచేత్తాదేవతాపదం ఉపయామేవాసిదేవాయత్రాసమిత్రే సుకర్మా

ఆప్యాయత్రమవిష్మాభిర్వృతి భవానస్తమ ఈ పూర్వ రామరస్ మిత్రం జే మృతం భక్ష్య.

ప్రయాణేన భద్రేణ సుఖరాశ్రద్ధ్యకృతం భాతారాజిత్రిషేషం ప్రజాపజం నిజపజం నా అగ్ని.

ప్రభుభ్యస్పద అభ్యక్షేదాక్షణ్యక్షేద్వాదముచ్చరణ్యేత్త ముద్రే హృదయమప్సంత సంత

సాధం జుగత్సుతం సమారాత్రుయేయం అయం నాధ్యవలి వక్ష్రణ స్వయం పురగే వస్త్రభిందన్